0: సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
3: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: రాజు నేనెప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టిన వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలిం అయిపోయిన వ్యాన్ కొడుతున్నాడు. సరేనా, ఇంకోటి మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు.
4: చెప్పాలే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
3: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Congratulations, Ricky.
8: Thank you.
7: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై జోహో వన్.
7: Live, Bata, Bay Area Entertainments and Realtor.

0: out, party, caterings, yedena sare. The best vegetarian restaurant in the Bay Area. Chaat Bhavan, in multiple locations. For details, visit chaatbhavan.com.
1: హలో కాలిఫోర్నియా, ఈ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద జ్యువెలరీ రీటైలర్ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పుడు యుఎస్ఏ శాంటా క్లారాలో 8వ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. జూన్ 20th మధ్యాహ్నం 12:30 కి జరగబోయే గ్రాండ్ ఇనాగరేషన్ లో పాల్గొనండి. జూన్ 20th మరియు 21st మీరు కొన్ని డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీ పైన గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు. మీ పాత 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీని మీరు ఎక్కడ కొన్నా సరే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఎక్స్క్లూసివ్లీ Malabar Golden Diamonds, Santa Clara Town Center.
2: The San Francisco Unicorns take on the Texas Super Kings in a can't-miss showdown at the Oakland Coliseum. See cricket superstar Ravi Chandran Ashwin playing for the Unicorns and be one of the first 1,500 fans to receive a free Ravi Chandran Ashwin t-shirt. Get your tickets now at sfunicorns.com.
3: Use promo code MLCVIRIJALLU at checkout to receive 10% off.
4: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
5: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
0: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie Nagarajanayya. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
6: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
0: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajanayya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
7: Want to attend DSP Live on June 26th for free? Apex Consulting Services is inviting Bay Area developers to submit their updated resumes and enter our DSP ticket giveaway. Email your resume to info@apexconsultingservices.us or call 510-431-7670 today.
8: Recipients will be selected at random. No purchase necessary. Limited tickets available. Not all entries will receive tickets.

0: ये रैया
1: अदर पोना दी पार्टी
0: पार्टी।

అందరికి నమస్కారం. నేను మీ సింగర్ సమీరా భరద్వాజ్ని. సో ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? సో నేను ఐఎమ్ కమింగ్ టు ద బే ఏరియా ఆన్ జూన్ 26 అండ్ విల్ బి పర్ఫార్మింగ్ అట్ అవర్ వెరీ ఓన్ రాక్ స్టార్ డిఎస్పి లైవ్. సో శాన్ హోసే సివిక్ సెంటర్ లో ఈ షో అవుతోంది. అండ్ డిఎస్పి గారి షో అంటే మీకు తెలిసిందే కదా, సాంగ్స్ వేణుమా సాంగ్స్ ఇరుకు, డాన్స్ వేణుమా డాన్స్ ఇరుకు, ఫన్ వేణుమా ఫన్ ఇరుకు, ఎల్లామే ఇరుకు. అందుకని మీరందరూ తప్పకుండా వచ్చేయాలి అంటే ఈ ఈవెంట్ కి రావాల్సిందే. సో ఈ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై బాటా బే ఏరియా ఈవెంట్స్ అండ్ రియల్టర్ నాగరాజ్ అన్నయ్య. సో మేమందరం కలిసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నాం జూన్ 26. సో See you all there and tata, bye bye. Champe save nannu, champe save nannu, endi rendu pedavulloni mounam cherpesi. Pushpa pushpa pushpa pushpa pushpa pushpa pushpa pushpa pushpa pushpa pushpa pushpa pushpa pushpa pushpa.

0: తమ్ముడు.
1: We care for our loved ones, but how do we create legacy for them? Hi, this is Satya Dasri. Let me help you to build wealth for your loved ones like I did for many of my clients. Call me to help you.
2: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
3: Chance to experience DSP life for free. Follow Apex Consulting Services on Instagram, Facebook and LinkedIn. Then like and share our DSP giveaway post. It's quick, easy and could land you tickets to one of the most anticipated concerts of the year. For more details, call 510-431-7670 or 341-248-5686. Recipients will be selected at random. No purchase necessary. Limited tickets available. Not all entries will receive tickets.
4: మీరు ఒక నాలెడ్జిబుల్, రెస్పాన్సివ్ అండ్ క్లైంట్ ఫోకస్ లోన్ ప్రొఫెషనల్ కోసం చూస్తున్నారా?
5: గుడ్ న్యూస్! మీట్ సౌజన్య అనుబోతు, సీనియర్ అండ్ టాప్ లోన్ ఆఫీసర్ విత్ అవుట్ స్టాండింగ్ రికార్డ్ అండ్ రికగ్నిషన్.
4: కన్వెన్షనల్, రెసిడెన్షియల్, కమర్షియల్, అగ్రికల్చరల్ ఎటువంటి లోన్స్ అయినా షీ గెట్స్ యూ ద బెస్ట్ ఫైనాన్సింగ్ డీల్ ఎవ్రీ టైమ్.
5: హియర్స్ అ స్పెషల్ ఆఫర్, రిసీవ్ $2,000 ఇఫ్ షీ కెనాట్ బీట్ అనదర్ లెండర్స్ ఆఫర్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
4: కాంటాక్ట్ సౌజన్య టుడే అట్ 916-572-9691. That is 916-572-9691. DRE number 0221094. NMLS number 2610741.
6: హలో కాలిఫోర్నియా, ఈ ప్రపంచంలో 5వ అతిపెద్ద జ్యువెలరీ రిటైలర్ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పుడు యుఎస్ఏ శాంటా క్లారాలో 8వ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. జూన్ 20th మధ్యాహ్నం 12:30 కి జరగబోయే గ్రాండ్ ఇనాగరేషన్ లో పాల్గొనండి. జూన్ 20th మరియు 21st మీరు కొన్ని డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీ పైన గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు. మీ పాత 22-క్యారెట్ గోల్డ్ జ్యువెలరీని మీరు ఎక్కడ కొన్నా సరే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఎక్స్క్లూసివ్లీ Malabar Golden Diamonds, Santa Clara Town Center.
7: Cricket is back at the Oakland Coliseum. This summer, experience the world's best cricket players alongside the best players in America, live in the Bay Area. The San Francisco Unicorns bring the hottest ticket of the summer to Oakland on June 24th, 26th, and 28th. Fast-paced action, international stars, affordable tickets for the whole family. Don't miss your chance to be part of cricket history at the Oakland Coliseum. Get your tickets now at sfunicorns.com.
8: Use promo code MLCVIRIJALLU at checkout to receive 10% off.

0: లలలలై మాత్రం లెట్స్ హావ్ ఇట్ ఫర్ జూన్ 26. అందరికి నమస్కారం, నేను మీ కార్తిక్ మల్యాల అండ్ నేను వచ్చేస్తున్నాను మన బే ఏరియాకి ఆన్ జూన్ 26 టు పర్ఫార్మ్ అలాంగ్ విత్ ది వన్ అండ్ ఓన్లీ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు. దిస్ కాన్సర్ట్ ఇస్ గన్ బి అట్ ద శాన్ హోసే సివిక్ సెంటర్ అండ్ ఇస్ బీయింగ్ హోస్టెడ్ అండ్ ఆర్గనైజ్డ్ బై బాటా ఈవెంట్స్. సో ఇంకేం ఆలస్యం, టు ఆల్ మై బే ఏరియా టెకీస్,
1: కంప్యూటర్లు మోసి సెల్ ఫోన్ తీసి దాచి సెల్ హోసేకి వచ్చి పాడు రో.
0: అర్థమైందనుకుంటా, సీ ఆల్ దా.
2: అందరూ రండి, అందరూ కూడా, ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు పారీ అండ్ రాక్.
3: రాక్ స్టార్ డిఎస్పి లైవ్ బాటా బే ఏరియా ఎంటర్టైన్మెంట్స్ అండ్ రియల్టర్ నాగరాజ్ అన్నయ్య ఇన్ అసోసియేషన్ విత్ ఏపెక్స్ కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రెజెంట్ రాక్.

స్టాప్ డాన్సింగ్ పోనగాలు లోడింగ్.

స్టాప్ డాన్సింగ్, పూనగాలు లోడింగ్.

stop dancing. Bonacalo loading.

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: ఇది
1: తెలుగు పాట.
0: ఈ మధ్య విండో లేదా మన సినిమా పాటలు రైమ్ కోసం, రిధమ్ కోసం అర్థం పద్ధం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగో?
0: మీనింగా క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
1: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఏంటి?
1: మాటలో పడే చూసు కలదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా? అంటే
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
8: One. Raju, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
9: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
8: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: backup.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
4: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
5: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Ikali Ahuru. వెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
8: ఉండిపోదాం.
7: ఎలా? టైం అయిపోతుంది కదా.
8: ఆపేద్దాం.
7: అలా సినిమాల్లోనే అవుతుంది.
8: అయితే అక్కడికే వెళ్దాం.
7: ఏ హీరో అలా ఎలా?
8: ఓ హీరోయిన్.

అల్లుడు, ఈ డిక్చిక్ డిక్చిక్ పాటలొద్దు గాని మన మీటర్లో పాటేసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికి వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: లడ్కియోం కే లియే నహీ హై ప్లీజ్ నీ సున్నా ప్లీజ్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: dreaming about you got me going crazy, crazy. I'm wondering why am I dreaming about you catching feelings. I've fallen in love, I've fallen so hard, I need you, baby.
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
2: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే
2: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
2: నైస్
1: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

ఇరవై పద్దెనిమిది యాభై వేసుకుందంట చిన్న సెకల్ సిట్టమ్మ గారు చిన్న కోడలు నలభై ఏటి నీళ్ళు వసుకుందంట రంగుల రాజారావు గారు మూడో అమ్మాయి పక్కిటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుల్ని వదిలేచారంట వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట మొదలెట్టవే మంగతాయారు.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: నోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని డోల్మియా అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఇలా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: ముద్దుల మువ్వారావు గారు పెద్దమ్మాయి 18 చక్కెల సిట్టమ్మ గారు చిన్న కోడలు 48 నీళ్ళు వేసుకుందంట. రంగుల రాజారావు గారు 3 అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు 4 అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుల్ని వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవి మంగతాయారు.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: backup.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
3: ట్రావెలోపాడ్
2: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.

0: visit bata.org. Platinum sponsor, expat.money. Buy DSP tickets on expat with zero processing fee. And senior loan officer, Saujanya Anubotu. Gold sponsor, Amogham Indian Cuisine. And Malabar Gold and Diamonds.
1: Hello, California. ఈ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద జ్యువెలరీ రీటైలర్ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పుడు యుఎస్ఏ శాంటా క్లారాలో 8వ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. జూన్ 20th మధ్యాహ్నం 12:30 కి జరగబోయే గ్రాండ్ ఇనాగరేషన్ లో పాల్గొనండి. జూన్ 20th మరియు 21st మీరు కొన్ని డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీ పైన గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు. మీ పాత 22-క్యారెట్ గోల్డ్ జ్యువెలరీని మీరు ఎక్కడ కొన్నా సరే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఎక్స్క్లూసివ్లీ at Malabar Golden Diamonds, Santa Clara Town Center.
2: Your father worked silently, sacrificed his comforts, and spent his whole life just to see you smile. This Father's Day, make your father smile from miles away with MyPursue. Sign up and complete your KYC today and choose any free gift for your dad. Free elder care visit, Father's Day special gift or cake, $20 bonus, and here's something special for NRIs. Send money to India at a special Father's Day rate. $1 equals 105 rupees on your first $100 transfer. Refer your friends, share your favorite memory with your father, and win surprise gifts together. Download MyPursue today. MyPursue, your bridge to Bharat.

టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com. Just a few clicks could take you to DSP Live. Follow Apex Consulting Services on Instagram, Facebook and LinkedIn. Engage with our giveaway post and enter for your chance to win free tickets. Don't miss this opportunity to enjoy an unforgettable concert experience. Contact us today at 510-431-7670. Recipients will be selected at random. No purchase necessary. Limited tickets available. Not all entries will receive tickets.

0: whatever your insurance needs are. Onshore Care gives you peace of mind. Contact 855-OK-ALL-OK or visit onshorecare.com. That is onshorecare.com. When you have OK, everything will be OK.
1: Jai Srimannarayana. His Holiness Sri Chinnajeer Swamiji is coming to the Bay Area. Join Swamiji for the Bhagavad Gita retreat from June 23rd to 27th in Saratoga, featuring daily sessions on life management through Bhagavad Gita. Then join the Lord Hanuman Puja on Sunday, June 28th in San Ramon. Entry is free with an opportunity to receive Hanuman Deity from Swamiji. Register today at jetusa.org. Jai Srimannarayana.
2: Cricket is back at the Oakland Coliseum. This summer, experience the world's best cricket players alongside the best players in America, live in the Bay Area. The San Francisco Unicorns bring the hottest ticket of the summer to Oakland on June 24th, 26th, and 28th. Fast-paced action, international stars, affordable tickets for the whole family. Don't miss your chance to be part of cricket history at the Oakland Coliseum. Get your tickets now at sfunicorns.com.
3: Use promo code MLCVirijallu at checkout to receive 10% off.
4: Welcome to this Saturday edition on Virijallu. Nenu mi host Kalyan Kattamuri and my show ni meer online vinali anukunte please go to our website virijallu.com. Right hand top lo unna listen live button click cheyandi. Alage ma show ni smartphones dwara vinali anukunte download our free app Virijallu spelled VIRIJALLU and Bay Area lo untu joriga hushariga car lo shikarikeltu ma show ni all the way till 2:57 p.m. పసిఫిక్ టైం మీరు వినాలి అనుకుంటే యూ కెన్ లిసన్ టు వర్స్ ఆన్ బాలీ 92.3 FM. అలాగే శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో కార్స్ లో 24/7 తెలుగు మాటలు తెలుగు పాటలు కావాలంటే 92.3 FM HD2. అలాగే మా విరిజల్లు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వకపోతే అర్జెంటుగా జాయిన్ అయిపోండి, ఎందుకంటే ఇట్స్ ఏ ట్రూలీ అన్ ఎక్స్క్లూజివ్ వాట్సాప్ క్లబ్ వేర్ వి గివ్ అవే లాట్ ఆఫ్ మూవీ టికెట్స్, ఈవెంట్ టికెట్స్, కాన్సర్ట్ టికెట్స్, ఇంక్లూడింగ్ శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ గేమ్ టికెట్స్, లాట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ప్రైజెస్ టు అవర్ వాట్సాప్ గ్రూప్ మెంబర్స్ ఓవర్ అండ్ అబౌవ్ వాట్ వీ గివ్ ఆన్ ఎయిర్. సో మీ రేడియోలో ఇచ్చిన దానికంటే అంతకు మించి ఇవి కాకుండా ఎక్స్ట్రా గిఫ్ట్స్ కూడా మా వాట్సాప్ గ్రూప్స్లో అందిస్తాం. సో తప్పకుండా జాయిన్ అవ్వండి, ట్రూలీ ఎక్స్క్లూజివ్ క్లబ్. జాయిన్ అవ్వాలంటే వెరీ ఈజీ, జస్ట్ గో టు అవర్ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ పేజెస్, లుక్ ఫర్ విరిజల్లు VIRIJALLU facebook.com/virijallu ఆర్ లుక్ ఫర్ విరిజల్లు ఆన్ ఇన్స్టా. దెర్ ఇస్ ఎ పిన్డ్ పోస్ట్ విత్ ఎ క్యూఆర్ కోడ్, జస్ట్ స్కాన్ ఇట్ అండ్ జాయిన్ అవర్ వాట్సాప్ గ్రూప్. వెరీ సింపుల్. And once again, my studio number 510-573-2562. Well, of course, Rockstar DSP based fun show. ఇప్పటిదాకా చేయని ఒక యూనిక్ రెండు ఎలిమెంట్స్ తీసుకొచ్చి వాళ్ళ షో చేయబోతున్నాను. గెలుచుకుందుకు బోలెడని బహుమతులు. మరి ఆ ఫన్ షోకి వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ చిట్ చాట్ అండ్ జెట్ యుఎస్ఏ అలాగే వీటి సేవ హిజ్ హోలీనెస్ శ్రీ చిన్నజీయర్ స్వామీజీ గారిని బే ఏరియాకి తీసుకొస్తున్నారు అండ్ విశిష్టమైన కార్యక్రమాలతో అందరి భక్తుల్ని ఆహ్వానిస్తున్నారు. దాని గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి వీటి సేవ నుంచి కళ్యాణ్ గారు మనతో లైన్లో ఉన్నారు. హాయ్ కళ్యాణ్ గారు, నమస్కారం అండి, విరిజల్లుకి స్వాగతం.
5: నమస్తే కళ్యాణ్ గారు, జయశ్రీనారాయణ, బాగున్నారండి?
4: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
5: బాగున్నాండి.
4: అండ్ అగైన్ చిన్నజీయర్ స్వామీజీ గారు మళ్ళీ మన బే ఏరియాకి రావడం నిజంగానే అదృష్టం. సో ఒక్కసారి స్వామీజీ గారు ఎప్పుడు వస్తున్నారు, ఆయన విజిట్ డీటెయిల్స్ ఏంటి, అండ్ వీటి సేవ బే ఏరియా చాప్టర్ ఎస్పెషలీ చాలా చక్కగా నిర్వహిస్తారు కార్యక్రమాలన్నీ కూడా, అందులో స్వామీజీ గారు వస్తున్నారంటే మరింత విశిష్టంగా కార్యక్రమాలు ఉండబోతున్నాయి. సో వివరాలన్నీ ఒకసారి చెప్పండి కళ్యాణ్ గారు.
5: సో స్వామి వారు ఆఫ్టర్ 3 ఇయర్స్ వస్తున్నారండి బే ఏరియాకి. మనకి June 23rd నుంచి June 28th దాకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో June 23rd నుంచి 27th దాకా మన శారటోగాలో భగవద్గీత రిట్రీట్ క్యాంప్ నడుస్తుంది. దాంట్లో స్వామీజీ ఒక 5 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన లైఫ్ మేనేజ్మెంట్ త్రూ భగవద్గీత అనే క్యాంప్, అది విల్ డూ దాట్ హియర్. సో అది పొద్దున 9 to 5 దాకా ఫుల్ డే కోర్స్ అన్నమాట. అది 5 డేస్ 23rd to 27th. అది కాకుండా ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 7:30-8 డైలీ తీర్థగోష్ఠి ఉంటుంది. స్వామివారు తీర్థం ఇస్తారు, అంటే వాళ్ళ పెరుమాళ్ళకి ఆరాధన చేసిన తీర్థం అని ఉంటుంది మార్నింగ్ గా, దానికి రిజిస్టర్ చేసుకోవచ్చు. అది కాకుండా 27th మార్నింగ్, సాటర్డే మార్నింగ్ 10 o'clock కి మన విటి సేవ తరఫున వీఆర్ డూయింగ్ ఎ కల్చరల్ ఈవెంట్ కాల్డ్ రాగా ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ శ్రీ స్వామీజీ. అది శాన్ హోసేలో ఉంది. 28th na Sunday morning 10 o'clock in San Ramon we are doing Hanuman puja Swamiji in the divine presence of Swamiji Hanuman puja untundi so dantlo మనకి ఇప్పుడు మీకు అందరికి తెలిసే ఉంటుంది మన హ్యూస్టన్ లో 90 feet హనుమాన్ విగ్రహం ఉంది. చాలా మంది మన ఫేస్బుక్ గ్రూప్స్ లో చూసుంటాం. అది మన స్వామివారి టెంపుల్ లో అష్టలక్ష్మి టెంపుల్ లో స్వామివారు 23 ఓపెన్ చేశారు, ఇనాగ్రేట్ చేశారు. సో అలాంటి మూర్తులు హనుమాన్ మూర్తులు స్వామివారి చేతుల మీదుగా మనం తీసుకోవచ్చు. ఆ హనుమాన్ పూజ ఈవెంట్ లో ఇంట్లో పెట్టుకుని హనుమంతుడు అందరికి హనుమంతుడు చాలా ఇష్టం, మనం రోజు హనుమంతుని పూజించుకోవచ్చు. సో ఆ అప్పటి డివైన్ ఆపర్చునిటీ విల్ బి దేర్ ఆన్ 28th. సో ఓన్లీ ప్రోగ్రామ్ డీటెయిల్స్
4: అండ్ దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ అండ్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కావాలనుకుంటే యూ కెన్ గో టు jetusa.org jetusa.org. వన్స్ అగైన్ జెట్ యుఎస్ఏ అండ్ విటి సేవ ఆధ్వర్యంలో హిజ్ హోలీనెస్ శ్రీ చిన్నజీయర్ స్వామీజీ గారి బే ఏరియా పర్యటన తద్వారా దాన్ని చేసే కార్యక్రమాలు మొత్తం వివరాలన్నీ కూడా వెబ్సైట్లో ఉన్నాయి jetusa.org. కళ్యాణ్ గారు ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు యాడ్ అండి?
5: అదేనండి, వి వెల్కమ్ యూ ఆల్, ఇన్వైట్ యూ ఆల్ ఫర్ దిస్ ఆల్ దిస్ ఈవెంట్స్. మన ఇలాంటి గురువులు సెయింట్స్ మన దగ్గర రావడం మన అదృష్టం. సో వి హావ్ టు అవైల్ దిస్ ఆపర్చునిటీ. సమ్మర్ టైం లో కాబట్టి కిడ్స్ అక్కడ ఉంటారు ఇంట్లోనే, సో వీ కెన్ బ్రింగ్ ఆల్ ద కిడ్స్ విత్ ఫ్యామిలీస్, పేరెంట్స్ ఉంటే ఇండియా నుంచి వారిని తీసుకురావచ్చు అండ్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దీస్ డివైన్ ప్రోగ్రామ్స్.
4: Once again, June 23rd to 27th, Bhagavad Gita Retreat. June 27th, Raga Compassion in Action by VT Seva Bay Area. June 28th, Sundar Setu Hanuman Aradhana. ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా వాళ్ళ వెబ్సైట్ లో ఉన్నాయి. ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ రిజిస్ట్రేషన్ గో టు jetusa.org jetusa.org. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. ఓకే, వన్స్ అగైన్ వెల్కమ్ టు విరిజల్లు. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి అండ్ లిటరలీ we are literally 5 days away, 6 days away, whatever it is, next Friday rockstar dsp vachestunnadu bay area ki. And once again me tickets purchase iskapothe you have to purchase it very very fast endukante couple of ticket levels are pretty close to be completely sold out and couple of ticket levels and vere tickets lo kuda manchi manchi seats anni vellipothunnayi. So meer don't wait till the last minute, this is going to be a completely sold out event. Once again, Rockstar DSP live in concert tickets meer purchase cheskovali anukunte go to bata.org. akkadiki velthe ticketing links unnai. mukhyanga eduvanti processing fee lekunda, eduvanti credit card transaction fee lekunda ticket value at flat value of the ticket price meer tickets purchase cheskovali anukunte you can purchase DSP tickets on expat. just go to bata.org. akkada link undi buy on expat ani, adi click chesthe ganaka you can purchase the tickets directly on expat with zero processing fee, zero credit card transaction fee at the flat value. Ante kaakunda group discounts are still open but they'll be taken out in the next 2-3 days, so grab your tickets while the group discounts are still available. If you purchase 4 or more tickets in VVIP, VIP and platinum meeku 15% discount vastundi. If you purchase 4 or more tickets in gold level you'll get 10% discount. అలాగే ఇఫ్ యూ పర్చేస్ 10 ఆర్ మోర్ టికెట్స్ ఇన్ బ్రాంజ్ అండ్ సిల్వర్

0: కన్సల్టింగ్ సర్వీసెస్. ఓకే, సో డిఎస్పి కాన్సెప్ట్ మీద రకరకాల థీమ్స్ తో రకరకాల కాన్సెప్ట్స్ ఇప్పుడు షో చేసుకుంటూ వచ్చాను. ఇవాళ కూడా ఇట్స్ గోన్ బి రాక్ స్టార్ డిఎస్పి స్పెషల్. ఇవాళ రెండు థీమ్స్ ప్యారల్ గా నడుస్తూ ఉంటాయి. ఒకటి మీ అందరికి తెలిసిందే, రివర్స్ గేర్. రివర్స్ గేర్ అంటే ఒక పాటని రివర్స్ లో ప్లే చేస్తాను, దాని ఒరిజినల్ సాంగ్ ఏంటో మీరు గెస్ట్ చేయాలి, దట్ ఈస్ కాల్డ్ రివర్స్ గేర్. సో డిఎస్పి గారు కంపోజ్ చేసిన కొన్ని పాటల్ని రివర్స్ లో ప్లే చేస్తాను, ఆ పాటలు గెస్ట్ చేయాలి, అదొక థీమ్ నడుస్తూ ఉంటుంది. సెకండ్ థీమ్ ఈజ్ మిక్స్ ఆఫ్ టూ సాంగ్స్, రెండు టాంగ్స్, రెండు సాంగ్స్ మిక్స్ చేసి ఒక సింగిల్ క్లిప్ లా ప్లే చేస్తాను. ఆ రెండు సాంగ్స్ లో ఒక సాంగ్ షూర్గా డిఎస్పి గారిది ఉంటుంది పక్క, కొన్నిట్లో రెండు ఉండొచ్చు, బట్ అట్లీస్ట్ టూ సాంగ్స్ మిక్స్ లో వన్ సాంగ్ షూర్గా డిఎస్పి గారిది ఉంటుంది. సో ఈ రెండు థీమ్స్ ఇవాళ ప్యారల్ గా నడుస్తూ ఉంటాయి. ఐదర్ ఐ ప్లే అ క్లిప్ విత్ టూ సాంగ్స్, దాంట్లో ఇట్ కుడ్ బి వన్ డిఎస్పి సాంగ్, టూ డిఎస్పి సాంగ్, బేసికలీ ఆ రెండు సాంగ్స్ ని మీరు గుర్తుపట్టాలి, ఒకటి కానీ రెండు కానీ. లేదా రెండోది ఈజ్ రివర్స్ గేర్, ఒక పాటని రివర్స్ లో ప్లే చేస్తాను, ఆ రివర్స్ లో ప్లే చేసిన పాట ఏంటో మీరు గెస్ట్ చేయాలి, యాజ్ సింపుల్ అస్ దాట్. 510-573-2562 మా స్టూడియో నెంబర్. అండ్ అఫ్ కోర్స్ గెలుచుకుందుకు బోలెడని బహుమతులు. నెంబర్ వన్ సినీ లాంజ్, ద సినీ హబ్ ఇన్ ద బే ఏరియా విత్ రిక్లైనర్ సీటింగ్ అండ్ దేశీ కాండిమెంట్స్ విత్ అన్ అమేజింగ్ మూవీ గోయింగ్ ఎక్స్పీరియన్స్. సో సినీ లాంజ్ లో యూ కుడ్ విన్ యువర్ సెల్ఫ్ ఎ పెయిర్ ఆఫ్ టికెట్స్. మల్టిపుల్ మూవీస్ నడుస్తున్నాయి. సింగ్ గీతం స్టిల్ రన్నింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. వాటితో పాటు అఫ్ కోర్స్ రిలీజ్ అయిన హిందీ సినిమాలు అన్ని కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి సినీ లాంజ్ లో. యూ కుడ్ విన్ యువర్ సెల్ఫ్ ఎ పెయిర్ ఆఫ్ టికెట్స్ దాట్ వన్, ఆర్ యూ కుడ్ విన్ యువర్ సెల్ఫ్ రెస్టారెంట్ క్యూపాన్స్ టు ఆర్ వండర్ఫుల్ రెస్టారెంట్ స్పాన్సర్స్, ఆర్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్, ఆర్ శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ గేమ్స్ కి ఫ్యామిలీ ప్యాక్ ఆఫ్ 4 టికెట్స్ గెలుచుకోవచ్చు. మల్టిపుల్ విన్నర్స్ టుడే. ఆ లక్కీ విన్నర్స్ అందరినీ కూడా ఎండ్ ఆఫ్ ది షో అనౌన్స్ చేస్తాను. సో ఇక్కడ బి వినింగ్ వన్ ఆఫ్ దీస్ ప్రైజెస్. సో మీరు చేయాల్సింది వెరీ సింపుల్. మా షో మంత్రం మీకు తెలుసు కదా, పార్టిసిపేషన్ ఈజ్ ఆల్ దట్ కౌంట్స్, రైట్ ఆర్ రాంగ్ డజంట్ రియలీ మ్యాటర్. సో మీరు ఫోన్ చేసినప్పుడు మీ ఆన్సర్ రైటా రాంగా ఏం టెన్షన్ పడద్దు. మాకు వచ్చిన ప్రతి కాలర్ని మా ర్యాఫిల్లో మా టికెట్ గివ్వేలో ఎన్రోల్ చేసి లక్కీ విన్నర్స్ని అట్ ద ఎండ్ ఆఫ్ ద షో నేను అనౌన్స్ చేస్తాను. వన్స్ అగైన్ మా స్టూడియో నెంబర్ 510-573-2562. చెప్పాయి కదా ఇవాళ టూ థీమ్స్, వన్ రివర్స్ గేర్, టూ సాంగ్స్ మిక్స్. ఓకే, సో ఫస్ట్ ఒక రివర్స్ గేర్తో స్టార్ట్ చేస్తున్నాను, ఒక ఈజీ క్లిప్తో స్టార్ట్ చేస్తున్నాను. రివర్స్లో ప్లే చేసే ఈ డిఎస్పి సాంగ్ ఒరిజినల్ సాంగ్ అంటే మీరు తెలిస్తే మాకు ఫోన్ చేసి చెప్పాలి. 510-573-2562. హియర్స్ ద క్లిప్ ఇన్ రివర్స్. వన్స్ అగైన్ రివర్స్ లో ప్లే చేసిన ఆ పర్టికులర్ డిఎస్పి సాంగ్ అంటే మీరు గెస్ చేస్తే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 510-573-2562. రివర్స్ లో ఆ క్లిప్ మరోసారి మీకోసం, హియర్ యు గో.
1: Oh, my God.

0: 510-573-2562 రివర్స్ లో ప్లే చేసిన ఆ పర్టికులర్ డిఎస్పి సాంగ్ మీకు గుర్తుపడితే చాలా మంది శ్రోతలు ఫోన్ చేస్తున్నారు. లెట్ మీ టేక్ ఫ్యూ ఫోన్ కాల్స్ వన్స్ అగైన్. మా స్టూడియో నెంబర్ 510-573-2562. హాయ్ హలో నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హాయ్ కళ్యాణ్ గారు, నేను పద్మజ అండి.
0: హాయ్ పద్మజ గారు, ఎలా ఉన్నారు?
1: ఆల్ గుడ్ అండి. ఏదో మా అబ్బాయిని క్లాస్ తీసుకొచ్చి కార్ లో డ్రైవ్ చేస్తా.
0: ఓకే, మీ అబ్బాయి కాదు, నేను మీ అబ్బాయిని క్లాస్ లో దింపుతున్నప్పుడు షో వింటున్నారా, లేదా షో వినడం కోసం మీ అబ్బాయిని బలవంతంగా క్లాస్ లో ఎన్రోల్ చేశారా, అది చెప్పండి నాకు.
1: లేదండి, మేము ఫ్రీమౌంట్ లో, మాది శాండ్రో మోను, కానీ ఫ్రీమౌంట్ లో జరుగుతున్నాం ప్రస్తుతం క్లాసెస్ కి.
0: ఓకే ఓకే.
1: బిట్వీన్ ద క్లాసెస్ వాడు ఏ సాంగ్ నా ఇప్పుడు నువ్వు చెప్పింది ఏ సాంగ్ పేరు ఏంటి? అఖిల్ సాంగ్ ఏంటి ఇప్పుడు నువ్వు చెప్పావు? అమ్ముడు లెట్టు కుమ్ముడునా, అదే నన్ను చెప్పింది. ఓకే, వాడు అమ్మడు లెట్టు కుమ్ముడు అని చెప్తున్నాడండి.
0: రివర్స్ లో సాంగ్ గుర్తుపట్టాడు. ఒక 2-3 కాల్స్ తీసుకుని ఆన్సర్ చెప్పేస్తాను పద్మజ గారు. ఇంతకీ మీ అబ్బాయి పేరు ఒకసారి మళ్ళీ చెప్పండి, లాస్ట్ టైం చెప్పారు గుర్తులేదు. అఖిల్ అఖిల్ అఖిల్ ఎస్, అఖిల్ కి పాట కూడా ప్లే చేశాను కదా.
1: అవునండి,
0: యా గుర్తుంది గుర్తుంది. థ్యాంక్ యూ పద్మజ గారు, థ్యాంక్ యూ అఖిల్, థ్యాంక్ యూ సో మచ్. 510

0: 0573-2562 రివర్స్ లో ఆ సాంగ్ గుర్తుపడితే కనుక మాకు ఫోన్ చేయొచ్చు. హాయ్ నమస్తే, విరిజల్లుకి స్వాగతం.
1: నేను రాధిక అండి.
0: హాయ్ రాధిక గారు, బాగున్నారా? విరిజల్లుకి స్వాగతం. హలో హలో, వెనకాల వెనకాల రేడియో కట్టేయరా ప్లీజ్.
2: నా పేరు గీత అండి.
0: గీత గారు నమస్కారం. వెనకాల రేడియో కట్టేయరండి ప్లీజ్. విరిజల్లుకి స్వాగతం. రమేష్ గారు ఎక్కడి నుంచి? మౌంటైన్ హౌస్. ఓకే రమేష్ గారు, చెప్పండి మీ ఆన్సర్ ఏంటి? అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. రమేష్ గారు మరి అదే పాటని అదే ఊపుతో అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అంటూ ఫ్రైడే మాతో డాన్స్ చేయడానికి వస్తున్నారా లేదా మీరు?
3: ఫ్రైడే డెఫినెట్లీ వస్తారండి.
0: అండ్ రమేష్ గారు చిన్న హెల్ప్ అండి, మౌంటైన్ హౌస్ లో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీరు ఏమనుకోకపోతే మా bata.org వెబ్సైట్కి వెళ్తే మా ఫ్లయర్ మీకు దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. I sincerely request you to please share that flyer in your Mountain House WhatsApp groups and please, that will be a big, big help.
3: Sure.
0: And we gang tho randi right now, group discounts anni kuda unnai website lo bata.org lo, and vinnaro ledo akkada expat lo purchase chesthe ganaka there is zero transaction fee, zero processing fee, flat price tho meer purchase chesukochu, and our link ma bata website lo undi.
3: Yeah, perfect.
0: Thank you sir. Thank you. ఎస్, చాలా క్లిప్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఇచ్చేస్తున్నాను. విజయ్ గారి షోలో లేనప్పుడు నా రాజ్యం ఉన్నప్పుడు మా గురువు గారి పాటతో స్టార్ట్ చేయడం సమంజసం. ఇన్నాళ్ళు నేను చాలా సమన్యాయంగా ఎక్కువ నాగార్జున పాటలు వేసి ఇచ్చినా సరే నేను వచ్చి నన్ను నానమ్మ మాటలు నిలలేరు విజయ్ గారు. సో అర్థమైంది, కలిగాలం వచ్చేసింది కాబట్టి స్వార్థంగా ఉండటమే నిజమని నమ్మేస్తూ నేను మా గురువు గారి పాటతో స్టార్ట్ చేశాను. అందరు కరెక్ట్గా చెప్పారు, అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. అండ్ నీడ్లెస్ టు సే DSP విల్ బి సింగింగ్ దిస్ సాంగ్ అండ్ బే ఏరియా మొత్తం ఊరుతులు ఊగిస్తూ డాన్స్ చేస్తూ చిందులేస్తూ ఈ పాటకి ఆనందంగా నెక్స్ట్ ఫ్రైడే డాన్స్ చేస్తారని దానిలో ఏమాత్రం డౌట్ లేదు దాంట్లో. సో వన్స్ అగైన్ కమ్ జాయిన్ అస్ నెక్స్ట్ ఫ్రైడే, రాక్ స్టార్ DSP లైవ్ ఇన్ కాన్సర్ట్ June 26 అట్ శాన్ హోసే సివిక్. ఫర్ టికెట్స్ అండ్ డీటెయిల్స్ bata.org bata.org. సో ఇవాళ చెప్పాను కదా, రెండు థీమ్స్ ప్యారల్ గా రన్ అవుతూ ఉంటాయి. ఒకటి రివర్స్ గేర్, రెండు మిక్స్ ఆఫ్ టూ సాంగ్స్. ఇప్పుడు రివర్స్ గేర్ లో ఒక పాట ఇస్తాయి కాబట్టి ఇప్పుడు మిక్స్ ఆఫ్ టూ సాంగ్స్ మీకోసం ప్లే చేస్తున్నాను. ఈ పర్టికులర్ క్లిప్ లో రెండు సాంగ్స్ కూడా DSP గారు కంపోజ్ చేసిన పాటలే. మీకు ఆ పాట క్లిప్ వినిపిస్తుంది, ఆ క్లిప్ లో రెండు పాటలు ఉంటాయి. ఒక పాట గుర్తుపట్టినా రెండింటిని గుర్తుపట్టినా మాకు ఫోన్ చేసి చెప్పొచ్చు. 5105732562 5105732562. హియర్స్ ద క్లిప్.

వన్స్ అగైన్ డిఎస్పి గారు కంపోజ్ చేసిన రెండు పాటలు మిక్స్ అది. ఒక పాటని గుర్తించినా రెండు పాటలను గుర్తించినా మాకు ఫోన్ చేసి చెప్పొచ్చు. 5105732562 5105732562. ఆ మిక్స్ మరోసారి మీకోసం. హియర్ యు గో.

0: ఓకే, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. ఆ పర్టికులర్ క్లిప్ లో రెండు పాటలు మిక్స్ ఉంది. డిఎస్పి గారు కంపోజ్ చేసిన రెండు పాటలు కూడా ఆయనవే. ఒక పాటను గుర్తుపడినా రెండు గుర్తుపడినా మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 5105732562. ద బోర్డ్ ఈస్ ఫుల్, లెట్ మీ టేక్ ఫ్యూ ఫోన్ కాల్స్. హాయ్, హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను రాధిక అండి, డబ్ల్యూ నుంచి.
0: ఎస్ రాధిక గారు, చెప్పాలి.
1: ఒకటి పుష్ప చూపే బంగారం
0: అయిన ఇంకోటి తండేల్ హైలెస్తో రాధిక గారు అడగడం మర్చిపోయాను.
1: శ్రేయోషల్ పాడింది,
0: శ్రేయోషల్ గొంతు వినిపిస్తుంది ఆల్రెడీ. ఎస్ ఎస్ ఎస్. అండ్ రాధిక గారు, సీయింగ్ యూ ఆన్ ఫ్రైడే.
1: నేను అది డిఎస్పి షో అని గ్రూప్ లో కూడా ఫార్వర్డ్ చేశానండి.
0: చెప్పేదండి, మా అసలు మీరు చెప్పే కదా, మీరు అటు సైడ్ అంతా ఈజ్ బే మీరు తీసేసుకోవచ్చు. మీరు మా డిఎస్పి స్పోక్స్ పర్సన్, మా ఏఐఏ స్పోక్స్ పర్సన్ మొత్తం మీరే రాధిక గారు. సో థ్యాంక్ యూ.
1: Sure, thank you.
0: By the way, great to meet you and your family at Ram Miriyala, and it was a pleasure meeting you.
1: Yeah, same here.
0: Thanks, Andy. Thank you. అదండి, మాకు ఎప్పుడు కూడా మా విడిజల్ సుతులు వచ్చి మమ్మల్ని పలకరిస్తే ఈవెంట్లో మాకు అదో ఆనందం. అండ్ రాధిక గారు ఎస్పెషలీ, షీ టేక్స్ టైమ్, మా దగ్గర మమ్మల్ని ఎక్కడున్నా వెతుక్కుని వచ్చి మరి హాయ్ చెప్తారు. ఇట్స్ ఆల్వేస్ ఎ ప్లెజర్ రాధిక గారు, థ్యాంక్ యూ సో మచ్. 5105732562. హాయ్, హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో.
0: హాయ్ అండి, మీ పేరు? గబ్బర్ సింగ్ అండ్ పుష్ప. ఓకే అఖిల్, చూద్దాం పుష్ప అండ్ గబ్బర్ సింగ్ ఎంత రైటో. థ్యాంక్ యూ పద్మజ గారు.
2: థ్యాంక్ యూ.
0: 5105732562. హాయ్, నమస్తే, విరిజోలికి స్వాగతం. ఎస్ సార్, కరెక్ట్ గా చెప్పారు, ముందు చూపు నవీన్ గారు. థ్యాంక్ యూ. పాట గుర్తుపెట్టారా, పాటలు గుర్తుపెట్టారా? ఓకే, చెప్పండి సార్.
3: ఫస్ట్ ఏమో పుష్ప శ్రీవల్లి చూపే బంగారం అయ్యని.
0: ఓకే.
3: అండ్ రెండోదేమో అది హైలెస్ పాట, సినిమా పేరు మర్చిపోయాను, నాకు చేసిన సాయి పల్లవి.
0: ఓకే,
3: హైలెస్
0: నేను పాట అడిగాను కాబట్టి, సినిమా అడగలేదు కాబట్టి నో ప్రాబ్లం. సో మీ ఆన్సర్ తీసుకుంటున్నాను సార్ నేను, నవీన్ గారు. అండ్ థ్యాంక్ యూ. ప్రాబ్లీ వన్ ఆర్ టూ మోర్ కాల్స్. హాయ్, నమస్తే, విరిజల్లికి స్వాగతం.
4: హలో కళ్యాణ్ గారు, నాకు రెండు సాంగ్స్ ఐడియా ఉందండి.
0: వెనకాల రేడియో కట్టేయాలండి ప్లీజ్. మీకు సీక్రెట్ చెప్పనా నేను? నాకు, నేను విజయ్ గారు నా తరఫున చెప్తున్నా సీక్రెట్ మీకు, రెడీయా? మా గొంతు మీరు భరించగలరు కానీ మీరు మీరు ఫోన్ చేసినప్పుడు మీ కార్ లో మా గొంతు మేము భరించలేము. ఓకే,
4: వింటూ మళ్ళీ కాల్ చేశాం కదా.
0: ఓకే, చెప్పండి చెప్పండి.
4: ఫస్ట్ సాంగ్ ఏమో శ్రీవల్లి ఫ్రమ్ పుష్ప.
0: ఓకే,
4: శ్రీవల్లి సాంగ్. రెండోదేమో తండే నుంచి హైలెస్ సాంగ్.
0: ఓకే, ఇంతకీ మీ పేరు చెప్పలేదు.
4: నా పేరు గీత అండి.
0: ఇందాక శానుజ గీత గారేనా?
4: అవునండి, అవునండి.
0: ఎక్సలెంట్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ గీత గారు.
4: Thank you so much.
0: Okay, one last call. Okay, call drop అయింది. మనకి చాలా క్లిప్స్ ఉన్నాయి కాబట్టి అందరూ చాలా హుషారుగా పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి కొత్త క్లిప్ కి వెళ్ళిపోదాం. హాయ్, నమస్తే అండి, మీ కాల్ డ్రాప్ అయింది, ఎవరు మాట్లాడుతున్నారు?
5: హాయ్, నమస్తే, కళ్యాణ్ గారు, నేను ఉషా మాట్లాడుతున్నాను.
0: హాయ్ ఉషా గారు, ఎలా ఉన్నారు?
5: చాలా చాలా బాగున్నాను. ఎంత ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చేసారు, ఫాదర్స్ డే వస్తుందని అనుకున్నాను.
0: లేరు కాబట్టి ప్రస్తుతం అండమైతే అనేసాను తర్వాత సంగతి తర్వాత.
5: అది పబ్లిక్ గా అన్నారు కదా,
0: ఎవ్రీ
5: వన్ హర్డ్ ఇట్. ఓ మై గుడ్నెస్, ఓ మై, ఓఎంజి, వాట్ ఎ స్టేట్మెంట్. ఎనీవే,
0: దట్ వాస్ ఐ మీన్ ఇన్
5: లైటర్. ఇప్పుడు ఉన్న దాంట్లో చాలా సేపు హోల్డ్ లో ఉన్నాను. ఏం ఓకే, I think the first one is one of my all time favorites. I think you'll sing this one for sure. Chupe bangaramayani srivalli. So first one, yeah. And the second one, I think that's the Hailesu song. Yeah,
0: Hailesu song at Tamil. Okay, thank you andi.
5: The second one.
0: Thanks,
5: thank you so much.
0: Thank you. ఎస్, అందరూ కాల్స్ చెప్పేశారు, అందరూ కరెక్ట్ గా చెప్పేశారు. ఆ రెండు సాంగ్స్ నేను చెప్పడం కంటే మీరే వినేయండి. హియర్ ఆర్ ద టూ సాంగ్స్.

0: రివర్స్ లో ఒక పదం మనకి క్లియర్ గా వినిపించేస్తుంది ఆ పాటల లిరిక్స్ లో. సో హోప్ఫుల్లీ యు గైస్ కాట్ ఇట్. ఎనీవే బ్రేక్ తర్వాత మళ్ళీ ప్లే చేస్తాను ఆ క్లిప్ ని. రివర్స్ లో నేను ప్లే చేసిన ఆ పాట ఏంటో మీకు తెలిస్తే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 5105732562. అదర్వైజ్ డోంట్ వరీ, బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పాట నేను ప్లే చేస్తాను. వన్స్ అగైన్ మా స్టూడియో నెంబర్ 5105732562.
1: Just a few clicks could take you to DSP Live. Follow Apex Consulting Services on Instagram, Facebook and LinkedIn. Engage with our giveaway post and enter for your chance to win free tickets. Don't miss this opportunity to enjoy an unforgettable concert experience. Contact us today at 510-431-7670. Recipients will be selected at random. No purchase necessary. Limited tickets available. Not all entries will receive tickets.
2: We care for our loved ones. But how do we create legacy for them? Hi, this is Satya Dasari. Let me help you to build wealth for your loved ones like I did for many of my clients. Call me to help you.
0: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
1: లవ్ కాలిఫోర్నియా. ఈ ప్రపంచంలో 5వ అతిపెద్ద జ్యువెలరీ రీటైలర్ మన మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఇప్పుడు యుఎస్ఏ శాంటా క్లారాలో 8వ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. జూన్ 20th మధ్యాహ్నం 12:30 జరగబోయే గ్రాండ్ ఇనాగ్రేషన్ లో పాల్గొనండి. దానితో పాటు జూన్ 20th మరియు 21st మీరు కొనే డైమండ్ మరియు ప్రెషస్ జెమ్ జ్యువెలరీ పై గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు. మీ పాత 22-క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ ఎక్కడ కొన్నా సరే దానిని ఎక్స్చేంజ్ చేసి కొత్త జ్యువెలరీకి మార్చుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఈ ఆఫర్ శాంటా క్లారా టౌన్ సెంటర్ లో ఉన్న మన మలబార్ గోల్డెన్ డైమండ్స్ లో మాత్రమేనండి.
3: Mantra India is now available for full service catering.
4: Full service catering.
3: They provide cutlery, bartender service, on-site cooking service for various menus like dosa, tandoor, etc. Enjoy their catering in your backyard or hotel, wineries, community centers or venues like Hyatt, Marriott and Pullman San Francisco. Mantra India also has a dedicated office open 7 days a week from 10 a.m. to 5 p.m. for catering needs. Email them at mantraindiacatering@gmail.com. or call 650-960-1001. Mantra India.
5: మీరు ఒక నాలెడ్జబుల్, రెస్పాన్సివ్ అండ్ క్లైంట్ ఫోకస్ లోన్ ప్రొఫెషనల్ కోసం చూస్తున్నారా?
6: గుడ్ న్యూస్! మీట్ సౌజన్య అనుబోత్, సీనియర్ అండ్ టాప్ లోన్ ఆఫీసర్ విత్ అవుట్ స్టాండింగ్ రికార్డ్ అండ్ రికగ్నిషన్.
5: కన్వెన్షనల్, రెసిడెన్షియల్, కమర్షియల్, డిఎస్సిఆర్ ఎటువంటి లోన్స్ అయినా షీ గెట్స్ యూ ద బెస్ట్ ఫైనాన్సింగ్ డీల్ ఎవ్రీ టైమ్.
6: హియర్స్ అ స్పెషల్ ఆఫర్, రిసీవ్ $2,000 ఇఫ్ షీ కెనాట్ బీట్ అనదర్ లెండర్స్ ఆఫర్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
5: కాంటాక్ట్ సౌజన్య టుడే అట్ 9165729691. That is 9165729691. DRE number 0221094. NMLS number 2610741.
7: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత కాలుష్యం కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ .com.
8: This is Vijay Devarkonda.
9: Hi everyone, this is Rashmika Mandanna.

0: saying a big hi to US Low Virajallu listeners under ki.
1: You're listening to me on
2: Virajallu Radio.
3: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి అని కొంతమంది శ్రోతలు ఓపిక్గా వెయిట్ చేస్తున్నారండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ హోల్డ్ దోస్ లైన్స్, ఐల్ టేక్ యువర్ కాల్ ఇన్ జస్ట్ 30 seconds. అండ్ ఇవాళ విరిజల్లులో డిఎస్పీ గారికి సంబంధించిన రెండు థీమ్స్ ప్లే చేస్తున్నాం. ఒకటి రివర్స్ గేర్, ఒక పాటను రివర్స్ లో ప్లే చేసి మీరు గుర్తుపట్టడం. రెండోది టూ సాంగ్స్ మిక్స్, రెండు సాంగ్స్ మిక్స్ చేస్తున్నాం. దాంట్లో ఒక పాటనైనా రెండు పాటలైనా మీరు గుర్తుపట్టచ్చు. అండ్ బ్రేక్ వెళ్లే ముందు డిఎస్పీ గారు ఒక పాపులర్ బ్లాక్ బస్టర్ సినిమాలో ఒక పాపులర్ సాంగ్ మీ కోసం ప్లే చేశాను రివర్స్ లో. ఈ పాటని గుర్తుపడితే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 510-573-2562, 510-573-2562. ఇంట్రెస్టింగ్లీ రివర్స్ లో ప్లే చేసినప్పుడు నేను గమనించా ఒక పదం అయితే యాజ్ ఇట్ ఈస్ రివర్స్ లో వినిపిస్తోంది మనకి. సో మీరు అటెన్షన్ పే చేస్తే మీరు మ్యూజిక్ నుంచి ఆ పాట గుర్తుపట్టలేకపోయినా పదం నుంచి పాట గుర్తుపట్టగలుగుతారు. పే అటెన్షన్ వన్స్ అగైన్. ఆ క్లిప్ మరోసారి మీకోసం. అయిన వెంటనే మీ ఫోన్ కాల్స్ 510-573-2562. హియర్స్ ద క్లిప్.

0: 510-573-2562 ఎస్ మేము చేస్తుంది తెలుగు షోనే, మీరు వింటున్నది తెలుగు పాటలే, కాకపోతే అది జస్ట్ రివర్స్ లో ప్లే చేశాను. చాలా మంది శ్రోతలు ఓపిక్ గా వెయిట్ చేస్తున్నారు. లెట్ మీ టేక్ ఫ్యూ ఫోన్ కాల్స్. వన్స్ అగైన్ రివర్స్ లో ఆ పాట డైరెక్ట్ గా మీరు గెస్ట్ చేయాలనుకుంటే 510-573-2562. హాయ్, హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేనండి, రాధిక, డబ్ల్యూ నుంచి.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి, ఓపిగ్గా వెయిట్ చేశారు. రాధిక గారు, మీ ఆన్సర్?
1: అది రంగమ మంగమ రంగస్థలం.
0: రంగమ్మ మంగమ్మ అంటున్నారు మీరు. ఓకే, మీ ఆన్సర్ తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్. 510-573-2562 మా స్టూడియో నంబర్. హలో, విరిజల్లుకి స్వాగతం. హలో హలో, గోయింగ్ వన్స్, గోయింగ్ ట్వైస్. ఓకే, నెక్స్ట్ కాల్. 510-573-2562. హాయ్, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో కళ్యాణ్ గారు, నేను జ్యోతి అండి, సన్నివేల్ నుంచి.
0: హాయ్ జ్యోతి గారు, బాగున్నారా? ప్రతి కాలర్ కాల్ తో మా జోష్ పెరుగుతూ ఉంటుంది జ్యోతి గారు. సో అగైన్ గ్లాడ్ యు జాయిన్ ద పార్టీ. చెప్పండి మీ ఆన్సర్ ఏంటి?
2: మీరు చెప్పినట్టు ఆ సాంగ్ అయితే ఉత్తమ మ్యూజిక్ తో గెస్ట్ చేయడం హైలీ ఇంపాసిబుల్ అండి. జస్ట్ ఐఎమ్ మేకింగ్ అ గెస్ విత్ దట్ వన్ వర్డ్ మంగమ్మ అని చెప్పి, రంగమ్మ మంగమ్మ అనే సాంగ్ అని అనుకుంటున్నారు.
0: సో నా క్లూ తీసుకుని ఆ కోడ్ ని గుర్తుపట్టి అది గెస్ చేస్తున్నారా, చూద్దాం. రైట్ ఆర్ రాంగ్? థ్యాంక్ యూ జ్యోతి గారు. జ్యోతి గారు, సీ యూ ఆన్ ఫ్రైడే అట్ శాన్ జోసే సివిక్.
2: Yes, I'll see you on Friday.
0: అండి, ఆసమ్, థ్యాంక్ యూ. 510-573-2562. హాయ్, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నా పేరు దివ్య అండి.
0: ఏ ఊరి దివ్య గారు?
3: శాన్ లోరెంజో.
0: శాన్ లోరెంజో, ఓ దివ్య గారు, అర్థమైపోయింది. శాన్ లోరెంజో దివ్య గారు, ఫస్ట్ క్లాస్ అండి, మీరు ఎలా ఉన్నారు?
3: గుడ్ అండి.
0: చెప్పండి దివ్య గారు, మీ ఆన్సర్.
3: రంగమ్మ మంగమ్మ సాంగ్ అండి, అది రంగస్థలం మూవీ.
0: రంగమ్మ మంగమ్మ, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఓకే, వన్ లాస్ట్ కాల్. హాయ్, నమస్తే, విరిజల్లుకి స్వాగతం.
4: హాయ్, నమస్తే కళ్యాణ్ గారు, నేను ఉషా మాట్లాడుతున్నాను.
0: చెప్పండి ఉషా గారు.
4: కూని పాట అంటే ఇదే కూని, అంత మంచి పాట అని రివర్స్ లో పంపే సార్.
0: ఓకే, ఇందుకు పాట గుర్తుపెట్టారా?
4: రంగమ్మ మంగమ్మ.
0: రంగమ్మ మంగమ్మ, ఓకే.
4: ఏమో క్లూ ఇచ్చారు, అందులో ఒక వర్డ్ నేను హోల్డ్ లో ఉన్నాను, మిగతా వాళ్ళు ఏమైనా వేరే చెప్పారేమో.
0: ఓకే, సో మీరు వర్డ్ క్యాచ్ చేసి ఆ పాట అనుకుంటున్నారు? అవునా,
4: అదే అనుకుంటున్నాను, నాకు వేరే పాటలు గుర్తు రాలేదు.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఉషా గారు, థ్యాంక్ యూ. ఇంట్రెస్టింగ్లీ అందరు కూడా ఆ వర్డ్ ని క్యాచ్ చేసా, నాకు కూడా రివర్స్ లో విన్నప్పుడు ఈ పాట అంత ఈజీగా గుర్తుపట్టలేనట్టుగా అనిపించింది. ఓకే, సో ఆ పాట అందరూ రంగమ్మ మంగమ్మ అన్నారు, మరి రైటా రాంగా?

ఏ యు గాట్ ఇట్ రైట్. మన వాళ్ళు ఎప్పుడు తప్పు చెప్పరు. ఇట్ ఈజ్ ఇండీడ్ రంగమ్మ మంగమ్మ. ఓకే, మళ్ళీ మన 2 సాంగ్స్ మిక్స్కి వచ్చేద్దాం. వన్స్ అగైన్ మీకు 2 సాంగ్స్ ప్లే చేస్తున్నాను. ఈ రెండు కూడా డిఎస్పి గారి కంపోజిషనే. అగైన్ ఒక పాట గుర్తుపెట్టినా, రెండు పాటలు గుర్తుపెట్టినా మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 5105732562, 5105732562. హియర్స్ ద 2 సాంగ్స్ మిక్స్.

బ్యూటిఫుల్, టూ బ్యూటిఫుల్ సాంగ్స్. ఇన్ఫాక్ట్ ఆ సెకండ్ పాట రెయిన్ రెయిన్ సాంగ్, అది నాకు ఆ పాట పాట చాలా నచ్చుతుంది. ఆ పాటలో డాన్స్ కంపోజిషన్ చాలా యూనిక్గా ఉంటుంది. ఆ హీరో మన మధ్యన లేడు, బట్ బ్యూటిఫుల్ సాంగ్. వన్స్ అగైన్ రెండు కూడా డిఎస్పీ గారి కంపోజిషనే. ఒక పాటని గుర్తుపట్టినా రెండు గుర్తుపట్టినా మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 5105732562. హియర్స్ ద క్లిప్ వన్ మోర్ టైమ్.

0: Once again, the board is full. Okay, 30 seconds. Let me phone calls. Please, please hold those lines. 30 seconds. I'll take your phone calls. 510-573-2562. మై పర్సూ యాప్ ద్వారా ఫాదర్స్ డే స్పెషల్ కింద చాలా చాలా ఫ్రీ గిఫ్ట్స్ ఇండియాకి పంపించవచ్చు. దేర్స్ ఎ లిమిటెడ్ టైమ్ క్యాంపెయిన్. యాజ్ ఎ న్యూ యూజర్ యూ కెన్ చూస్ ఐదర్ ఫ్రీ ఎల్డర్ కేర్ విజిట్, అ ఫాదర్స్ డే గిఫ్ట్ ఆర్ ఎ పర్సనలైజ్ గ్రీటింగ్ కార్డ్. దే ఆర్ ఆల్సో ఆఫరింగ్ ఎ స్పెషల్ రేట్ ఆఫ్ 105 rupees ఫర్ ఎవ్రీ డాలర్ ఫర్ ద ఫస్ట్ $100 ట్రాన్స్ఫర్. యూ కెన్ రిఫర్ ఎ ఫ్రెండ్ అండ్ బోత్ ఫాదర్స్ రిసీవ్ గిఫ్ట్స్. అలాగే దేర్ ఇస్ ఎ 100 fathers 100 stories అనే స్పెషల్ అప్లోడింగ్ ద ఫోటోస్ అండ్ మెమరీ, అవి కూడా ఉన్నాయి. So lots of free gifts for Father's Day from My Pursue. Download app My Pursue, MYPURSU, for more details and to avail all these wonderful gifts. And once again, my studio number 510-573-2562. My phone calls తీసుకోవడానికి నేను ready. Hi, namaste, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్కారం అండి, నవీన్ మాట్లాడుతున్నాను.
0: జబల్ సార్,
1: ఇవాళ లేడీ డామినేషన్, లేడీ పవర్ ఎక్కువ ఉంది సార్ కాల్లో.
0: గమనించాను, నేను గమనించాను సార్. అవును
1: అవును,
0: యా.
1: ఫస్ట్ సాంగ్ వచ్చేసి నువ్వు వస్తావంటే నేను వస్తాను టల్లలో నిలువొద్దాము నేను ఎప్పుడైనా, చాలా ఇష్టమైన పాట ఇది.
0: అవును సార్, బ్యూటిఫుల్ సాంగ్.
1: అండ్ దెన్ సెకండ్ వన్ కలుసుకోవాలని మూవీలో నుంచి ఉదయించిన సూర్యుడిని అడిగా, కనిపించని చంద్రుడిని అడిగా.
0: ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ అదే అండి, దేవిశ్రీ ప్రసాద్ గారు అదే నాకు బాగా నచ్చుతుంది. ఆయన ఎంత అవుట్ అండ్ అవుట్ మాస్ నెంబర్స్ కి ఆఫ్ కోర్స్ పాపులర్ అయినా సరే, ది అమేజింగ్ నెంబర్ ఆఫ్ మెలడీస్ దట్ హీ డిష్డ్ అవుట్, అసలు అమేజింగ్. అసలు ఆయన కెరియర్ లో తీసుకుంటే కనుక చాలా చాలా చక్కని కంపోజిషన్ ఇచ్చారు మనకి. థ్యాంక్ యూ నవీన్ గారు.
1: నేను కూడా ఒక మంచి పాట సెలెక్ట్ చేస్తున్నా సార్ డాన్స్ చేయడానికి.
0: చెప్పండి సార్, ఏ పాట?
1: మీరు ఎప్పుడో అడిగారు లాస్ట్ 2-3
0: చెప్పండి.
1: బాగా ఆలోచిస్తే ఉప్పెన సినిమా నుంచి బోట్ లో పాడే పాటకి డాన్స్
0: చేద్దాం
1: అనుకుంటా.
0: ఆయన బహుశా రకరకాల మెడ్లీస్ కూడా ప్రెజెంట్ చేస్తారు. మీరు అనుకునే పాట ఆ రోజు రావాలి, దానికి మీరు చేతులు ఊపుతూ డాన్స్ చేయాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 510-573-2562. హాయ్, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? ఎస్ రాధిక గారు, మీ ఆన్సర్ ఏంటి?
2: అది అది నువ్వు వస్తానంటే నేను వద్దాంతా మూవీలో నిలువెత్తము నేను వెతికిన ఆ సాంగ్. ఇంకోటి కలుసుకోవాలని మూవీలో ఉదయించిన సూర్యుని అడిగా, ఉదయ్ కిరణ్.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాధిక గారు, థ్యాంక్స్ అలాట్. 510-573-2562. హాయ్, నమస్తే, విరిజల్లకి స్వాగతం.
3: హలో కళ్యాణ్ గారు, మళ్ళీ నేనే జ్యోతినండి.
0: మీరు మళ్ళీ మళ్ళీ మళ్ళీ కూడా ఫోన్ చేయొచ్చు జ్యోతి గారు. మీరు ఏం మొహమాట పడకుండా ఫోన్ చేయండి, మీ ఆన్సర్ ఏంటి?
3: సో నాకు ఏంటో ఈ రోజు అన్ని సాంగ్స్ మీ క్లూ ద్వారా గెస్ట్ చేయాలని ఉందో ఏమో మరి నాకు తెలీదు. ఒకటేమో నువ్వు వస్తానంటే నేను వద్దంటాను మూవీ నుంచి, లలలై. సెకండ్ వచ్చేసి ఐఎమ్ గెస్సింగ్ అండి, ఉదయించిన సూర్యుడిని అడిగానని అనుకుంటున్నాను.
0: అది కూడా నా క్లూస్ నుంచి గెస్ చేశారా?
3: ఎస్, ఎందుకంటే మీరు రెయిన్ అన్నారు, ఆ హీరో లేదన్నారు.
0: ఓకే, చూద్దాం నా క్లూ అద్భుతంగా ఉందా, మీ గెస్ అద్భుతంగా ఉందా, చూద్దాం. థ్యాంక్ యూ జ్యోతి గారు, థ్యాంక్ యూ. 510-573-2562. హాయ్, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? ఎస్, గీతా గారు చెప్పాలి. ఒక్కసారి వెనక రేడియో కట్టేరా ప్లీజ్. ఆ క్వశ్చన్ మీకు క్లిప్ ప్లే చేశాను, విన్నారా మీరు?
3: నేను వినలేదు.
0: ఓకే, కంప్లీట్ గా మీరు టర్న్ ఆఫ్ చేసాను రేడియో. నేను ఆ క్లిప్ ప్లే చేస్తాను కాల్ ఇంకోసారి. లాస్ట్ టైం ప్లే చేస్తాను ఈ క్లిప్ ని. రెండు సాంగ్స్ ఉన్నాయి దీంట్లో, రెండు కూడా డిఎస్పి గారి కంపోజిషన్.
3: Oh, wow.
0: Either one or two, both, anything you guess, here's the clip.

0: చెప్పాలి.
1: ఒకటైతే నువ్వు వస్తాను అంటే నేను వద్దంటారా?
0: ఓకే, నో ప్రాబ్లం, ఒకటే గుర్తుపెట్టచ్చు. రెండోది తెలీదా?
1: రెండోది ఉదయ్ కిరణ్ సాంగ్.
0: ఓకే, సాంగ్ గా చూద్దాం. నేను ఇప్పుడు ఆన్సర్ ప్లే చేసేస్తాను, అయిన వెంటనే ఉదయ్ కిరణ్ సాంగ్ ఏ. సో నేను ప్లే చేస్తాను, వినండి. థ్యాంక్స్ అండి.
1: హలో,
0: చెప్పండి.
1: హలో, ఒక్కసారి మా పాప హాయ్ చెప్తుందంటే.
0: షూర్ షూర్ షూర్ షూర్. హాయ్, నీ పేరేంటి? ఆరోహి. సచ్ ఎ బ్యూటిఫుల్ నేమ్ ఆరోహి. హౌ ఓల్డ్ అయ్యూ ఆరోహి? 5 and a half. ఆరోహి, నీకు నీకు తెచ్చి నీకు నచ్చిన నీకు బాగా తెలిసిన ఒక తెలుగు పాట పాడు నాకు, వన్ లైన్.
1: తిరుమల పువ్వు.
0: నో ప్రాబ్లం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ,
1: థ్యాంక్ యూ సో మచ్ అండి.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆరోహి, థ్యాంక్స్ ఫర్ ది కాల్. అండ్ ఎస్, మన వాళ్ళు ఎప్పుడు కరెక్టే. దోస్ టూ ఆర్ ఇండీడ్ ద రైట్ సాంగ్స్.

0: ఎస్ ఇండి, నిలువద్దాం అండ్ ఉదయించిన. వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్. ఓకే, మరి నెక్స్ట్ సాంగ్ ప్లే చేసే ముందు అన్ ఇంపార్టెంట్ చిట్ చాట్. మీరు విరిజలులో వింటూనే ఉన్నారు మన రాక్ స్టార్ డిఎస్పి లైవ్ ఇన్ కాన్సర్ట్ కి, ఆర్ ప్లాటినం స్పాన్సర్. అంతేకాకుండా రాక్ స్టార్ డిఎస్పి లైవ్ ఇన్ కాన్సర్ట్ కి ఎటువంటి ప్రాసెసింగ్ ఫీ లేకుండా, ఎటువంటి ట్రాన్సాక్షన్ ఫీ లేకుండా ఫ్లాట్ గా టికెట్ ఫేస్ వాల్యూ మీద పర్చేస్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ పర్చేస్ ద టికెట్స్ ఆన్ ఎక్స్పాట్. హౌ డూ యూ డూ దట్? జస్ట్ గో టు bata.org వెబ్సైట్కి వెళ్తే అక్కడ బై ఆన్ ఎక్స్పాట్ లింక్ ఉంది, క్లిక్ చేయండి అండ్ హైగా యూ కెన్ బై ద డిఎస్పి కాన్సర్ట్ టికెట్స్ విత్ నో ప్రాసెసింగ్ ఫీ అండ్ నో ట్రాన్సాక్షన్ ఫీ. వాటితో పాటు దే ఆర్ ఆల్సో గివింగ్ సమ్ అడిషనల్ డిస్కౌంట్స్ ఇఫ్ యూ సైన్ అప్ విత్ దెమ్ యాజ్ వెల్. అండ్ ఎక్స్పాట్ గురించి మాట్లాడడానికి మనతో లైన్లో ఉన్నారు ద సిఇఓ అండ్ కో ఫౌండర్ ఆఫ్ ఎక్స్పాట్ రవి గారు. రవి గారు, వార్మ్ వెల్కమ్ టు విరిజల్లు అండ్ అగైన్ బిగ్ హై ఫ్రమ్ బే ఏరియా.
1: యా హలో అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హావింగ్ మీ అండి. కళ్యాణ్ గారు, ఇట్స్ బీన్ ఎ గ్రేట్ అసోసియేషన్ విత్ యూ గైస్ అండ్ బాటా ఎస్పెషల్లీ.
0: Thanks and thanks to you and Expat for coming on board as our platinum sponsor and also for being the additional platform for ticketing for DSP concerts. And definitely chaala mandi face value ki tickets purchase chesukoni chaala happy ga unnaru and you're giving them the best experience, best service and best rates as well, so truly appreciated. So Ravi garu, talk about Expat and what is Expat ma vallandariki, if you're coming on here for the first time. Expat is more than just the events website. So what is Expat? What are the services that you offer? Cheppandi okkari.
1: Absolutely andi, once again andi, thank you andi, thank you for the opportunity. So see, ippudu nenu chesandi, I am an NRI and I moved to US almost like 25 years ago andi. So always I hope a lot of our folks can relate to what I'm saying, what I'm going to say andi. So ippudu manaki mana NRIs ki three phases of life untundandi, we call it as a C3 andi. First phase vachesemo first 10 years of our life conjus stage antamandi. Conjus stage ani endukantunnam ante whatever we are trying to earn andi, we earn in dollars, but mana whenever we are trying to spend, we convert into rupees andi. So ఆ రూపీస్ తోటి కన్వర్ట్ చేసుకుంటా అండ్ ప్రతిదీ మనము చాలా సేవింగ్స్ మెంటాలిటీ తోటి ఉంటాము, ఎందుకంటే దట్ ఈస్ వాట్ అవర్ ఇంటెంట్, రైట్? మనం యుఎస్ వచ్చినప్పుడు సేవింగ్స్ ఎలా చేసుకోవాలి, ఎవ్రీ సింగిల్ పెన్నీ ఎలా సేవ్ చేసుకోవాలి, దెన్ సెండింగ్ దట్ మనీ బ్యాక్ టు ఇండియా ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ కావచ్చు, లేదు మనకున్న స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ లోన్స్ పే బ్యాక్ చేసుకోవడానికి, లేదు వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఇన్ ఇండియా ఇన్వెస్ట్మెంట్స్ వైజ్. అండ్ అవర్ హోల్ మెంటాలిటీ ఏంటంటే ఎంతవరకు అయినా సరే మనం ఇక్కడ సేవ్ చేసుకోవాలి, ఎవ్రీ సింగిల్ పెన్నీ ఇండియా తీసుకొని పోయి ఇన్వెస్ట్ చేసుకోవాలి అండ్ బిల్డింగ్ యూ వెల్త్ అండి. అది మన ఫస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అబౌట్ 10 ఇయర్స్ అండి. సెకండ్ సి వీ కాల్ ఇట్ యాజ్ ఎ కన్ఫ్యూజ్డ్ స్టేట్ అండి. కన్ఫ్యూజ్డ్ అని ఎందుకంటున్నానంటే దెన్ వీ హ్యావ్ కిడ్స్ ఉంటారు మనకి, ఆఫ్టర్ 10-15 ఇయర్స్ స్పెండింగ్ ఓవర్ హియర్ దే ఆర్ స్లోలీ గ్రోయింగ్ అప్. Now we are in a confused state, manam earn chesina money ni koncham stable ga untamo, ikkada invest cheskovala india la invest cheskovala ela anedi, and that is when we started investing some money here and putting in some fixed deposits, so edo ok cheskunta real estate konukunta india lo kon invest cheskunta untanu. And third C is basically a clarity stage andi, endukante akkada ఆ థర్డ్ ఫేజ్ ఆఫ్ అవర్ లైఫ్ లో మనకు ఒక క్లారిటీ వస్తుందండి, ఏంటి ఐదర్ మనం ఇక్కడ ఉండిపోతామా బికాస్ ఆఫ్ అవర్ కిడ్స్, దే ఆర్ నెవర్ గోయింగ్ బ్యాక్ అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ అవర్ కిడ్స్, కాబట్టి మనం కూడా ఇక్కడే ఉండాలి తప్పదు. సో ఈ ఫేజ్ అదైనా ఉంటుంది, లేదు అంటే వీ ఆల్రెడీ డిసైడెడ్ దట్ వీఆర్ మూవింగ్ బ్యాక్ టు ఇండియా అండి. సో దట్ ఈస్ వెన్ వీ ఆల్వేస్ థింక్ అబౌట్ వెల్త్ మేనేజ్మెంట్ అంటే ఇండియాలో మనం సెకండ్ ఫేజ్ లో ఫస్ట్ ఫేజ్ లో మనం కొనుక్కున్న ప్రాపర్టీస్ మొత్తం అక్కడ అమ్మేసుకుని ఎలా వెనక్కి తెచ్చుకోవాలి, లేదు ఇక్కడ నుంచి మనం ఇండియా మూవ్ అయిపోతుంటే ఇక్కడ ఉన్న మనీ మొత్తం మనము కన్సాలిడేట్ చేసుకుని లిక్విడేట్ చేసుకుని ఇండియా ఎలా తీసుకువెళ్ళాలి. సో దీస్ ఆర్ ఆల్ 3 phases ఆఫ్ ఎన్ఆర్ఐస్ లైఫ్ అండి. దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ అండ్ దట్ ఈస్ వాట్ లాట్ ఆఫ్ అవర్ ఫోక్స్ ఎక్స్పీరియన్సింగ్ ఐ బిలీవ్ అండి. అండ్ ఎక్స్పాట్ ఈస్ ఏ ప్లాట్ఫామ్ దట్ వీ బిల్ట్ to address all the needs of all these 3 phases of NRI's life. We started our journey 4 years ago, and today we are one of the largest fintech company started by Indians within US, and we are the covering end to end of NRI life phases. Andy, so we help sending money, and in simple words, law, we can actually help send you money from US to India, which is remittances.
0: Mm-hmm.
1: And we can help you bring in the money from India to US, which is a repatriation.
0: Yes.
1: And we can also help you with the savings through savings accounts over here in US. So we are a neo-banking solution for NRI. So we are not just a remittance company. We are a remittance company plus repatriation plus banking solution for NRIs. Purpose built, Andy.
0: Mm-hmm.
1: Understanding our pain, understanding our savings mentality, and understanding our growth mentality. In a few words, that is what who we are, Andy, expat. And I'm glad to say that within the last 4 years, low, we have grown from nothing to close to $1 billion+ volumes, Andy, transaction volumes. So that is what our journey is, Andy. And we are basically from, Telugu Vallam. I hope all of our community, Telugu and as well as Indian community, will support us and help us grow further.
0: Absolutely. And once again, for all the details, go to expat.money. Expat.money, and like he mentioned, Ravi Garu, they are a global banking for NRIs, offering 6% interest on account balances. And not just that, they help with remittance to India with zero fees at Google rates. And you can also bring money from India as well. And I know, Ravi Garu, follow-up question. I know Expat has multiple streams. Expat.money undi, ippudu DSP concert laga, alage events anedi kuda expat.events undi. So quickly talk about the other the streams that you have within Expat. Andy.
1: Yeah, absolutely, Andy. So as I mentioned, Andy, so I guess, we are only the, and our growth is not, just came through the remittances, Andy. We have actually grown by acquiring, Y Combinator. I guess, you guys know, Andy. Y Combinator is one of the very well-known, prominent, YC company in the Bay Area.
0: Mm-hmm.
1: And we acquired a couple of companies from Y Combinator. And Y Combinator was actually happy and glad to be on our cap table, Andy. So, vallu kuda ma vision and ma growth chusi, they want to be investing as, they want to be part of our journey. So, vallu kuda ma journey lo add ayyunnaru Andy. So, dantoti, so we are only the company, Andy. I can actually put my hand on my heart and confidently say that we are only the company. Meeru India lo oka chai shop kavachu, ledu ante oka chinna grocery store kavachu, lekapothe street vendor, coconut vendor kavachu Andy. India lo manandarki telusa Andy, prati chota UPI payment ay untundi, prati vallu UPI payment iskuntaru ivalla repo. సో మీరు అక్కడ యుఎస్ ఫోన్ నంబర్తో మీరు మా యాప్ ఓపెన్ చేసి అక్కడ స్కాన్ చేస్తే రియల్ టైంలో వాడికి పే చేసే 40 రూపీస్ ఏదైతే ఉంటుందో ఆ 40 రూపీస్ని డైరెక్ట్గా యుఎస్ బ్యాంక్ అకౌంట్ నుంచి విత్డ్రా చేసి గూగుల్ రేట్ తోటి గ్యారంటీగా ఎక్స్చేంజ్ చేసి ఆ 40 రూపీస్ని మేము ఇండియాలో సెటిల్ చేస్తాం.
0: So there's no need for India phone number, just with these details you can manage the whole transaction.
1: Absolutely, Andy. One single scan in India will enable you to deduct a 40 rupees converted into US dollar at a Google rate, Andy. That is the most important aspect.
0: Got it.
1: And with a zero fee, Andy. Zero transaction fees, Andy.
0: Fantastic, fantastic.
1: So that is the level of a capability మేము బిల్డ్ చేసుకున్నామండి. దెర్ ఈస్ నో అదర్ కంపెనీ దట్ ఈస్ యాక్చువల్లీ అట్ దట్ లెవెల్ ఆఫ్ ఎ సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ బిహైండ్ అండ్ ద లైసెన్సింగ్ బిహైండ్ అండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి లైసెన్సింగ్. ఇన్ ఇండియా వీఆర్ ఇప్పుడు చెక్ యూపీఐ ఈజ్ అవర్ ప్రొడక్ట్ అండి. చెక్ యూపీఐ ఈజ్ యాక్చువల్లీ లాంచ్డ్ బై అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ పిఎం నరేంద్ర మోడీజీ ఇన్ 2023 G7 సమ్మిట్ to showcase the world the power of UPI payments in India. ఆయన చేతుల పైగా లాంచ్ చేసిన కంపెనీ అండి. దట్స్ అ వైసీ కంపెనీ దట్ వి అక్వైర్డ్ రీసెంట్లీ. విత్ దట్ కంపెనీ వి వర్ ఏబుల్ టు డూ దట్ యునో అ పేమెంట్స్ ఇన్ ఇండియా డైరెక్ట్లీ లింకింగ్ యువర్ ఓవర్సీస్ బ్యాంక్ అకౌంట్స్ అండి.
0: Awesome. Once again, thank you so much, Ravi Garu. That was Ravi Garu, founder, co-founder and CEO of Expat. And again, Expat is the proud platinum sponsor of Rockstar DSP Live in Concert. No processing fee, no transaction fee. You can purchase DSP tickets at the face value. How do you do that? Just go to bata.org and click on the link Buy on Expat. And for more details, Expat team will be there at the event, at their booth. And so definitely check them out and ask for more information. And Ravi Garu, thank you for joining us. Thank you for the support.
2: Alameda County Fair in Pleasanton, open Wednesday through Sunday through July 12th. Bring the family for animals, carnival rides, delicious fair food.
3: Neppudu van gadutunnadu ha manaku pellaina van gadutunnadu manaku pillalu putta van gadutunnadu manam musulalo ayipara van gadutunnadu sarena inkoti manam preminchukunnadu evariki cheppu
4: cheppalle gaani dolmi ani peru unchalna thudupalna
3: thudupakle chinnaga rasko.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.

0: 26, 8pm at San Jose Civic. Group discounts are now live. Get 15% off when you book 4 plus tickets in VVIP, VIP or Platinum categories. Get 10% off when you book 4 plus tickets in Gold. Get 10% off when you book 10 plus tickets in Silver or Bronze. For tickets, visit bata.org. Platinum sponsor, Senior Loan Officer Saujanya Anubotu. Gold sponsor, Amogham Indian Cuisine.
1: హలో కాలిఫోర్నియా, ఈ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద జ్యువెలరీ రీటైలర్ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పుడు యుఎస్ఏ శాంటా క్లారాలో 8వ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. జూన్ 20th మధ్యాహ్నం 12:30 కి జరగబోయే గ్రాండ్ ఇనాగరేషన్ లో పాల్గొనండి. జూన్ 20th మరియు 21st మీరు కొన్ని డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీ పైన గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు. మీ పాత 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీని మీరు ఎక్కడ కొన్నా సరే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఎక్స్క్లూసివ్లీ అట్ Malabar Golden Diamonds, Santa Clara Town Center.
2: మీరు ఒక నాలెడ్జిబుల్, రెస్పాన్సివ్ అండ్ క్లైంట్ ఫోకస్ లోన్ ప్రొఫెషనల్ కోసం చూస్తున్నారా?
0: గుడ్ న్యూస్! మీట్ సౌజన్య అనుబోతు, సీనియర్ అండ్ టాప్ లోన్ ఆఫీసర్ విత్ అవుట్ స్టాండింగ్ రికార్డ్ అండ్ రికగ్నిషన్.
2: కన్వెన్షనల్, రెసిడెన్షియల్, కమర్షియల్, డిఎస్సిఆర్ ఎటువంటి లోన్స్ అయినా షీ గెట్స్ యూ ద బెస్ట్ ఫైనాన్సింగ్ డీల్ ఎవ్రీ టైమ్.
0: హియర్స్ అ స్పెషల్ ఆఫర్, రిసీవ్ $2,000 ఇఫ్ షీ కెనాట్ బీట్ అనదర్ లెండర్స్ ఆఫర్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
2: కాంటాక్ట్ సౌజన్య టుడే అట్ 916-572-9691. That is 916-572-9691. DRE number 02210994. NMLS number 2610741.
3: Just a few clicks could take you to DSP Live. Follow Apex Consulting Services on Instagram, Facebook and LinkedIn. Engage with our giveaway post and enter for your chance to win free tickets. Don't miss this opportunity to enjoy an unforgettable concert experience. Contact us today at 510-431-7670.
4: Recipients will be selected at random. No purchase necessary. Limited tickets available. Not all entries will receive tickets.

లో మనం లాస్ట్ క్లిప్ మిక్స్ ఆఫ్ టూ సాంగ్స్ ఎండ్ చేసాం కాబట్టి ఇప్పుడు రివర్స్ గేర్ తో స్టార్ట్ చేస్తున్నాను. వన్స్ అగైన్ డిఎస్పీ గారి ఒక వెరీ వెరీ పాపులర్ సాంగ్ రివర్స్ లో ప్లే చేస్తున్నాను. ఈ పాటను మీరు గుర్తుపడితే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 5105732562. హియర్స్ ద క్లిప్.

వావ్, నాకు మరీ అంత ఈజీగా అనిపించట్లేదు, బట్ మనవాళ్ళు అసాధ్యులు, ఈజీగా గుర్తుపట్టేస్తారు. వన్స్ అగైన్ అగైన్ డిఎస్పి గారి టాప్ 5 సాంగ్స్ పిక్ చేస్తే కనుక ఈ సాంగ్ ఉండి తీరుతుంది. డిఎస్పి గారి ఆల్ టైమ్ టాప్ 5 సాంగ్స్ పిక్ చేస్తే ఈ సాంగ్ ఉండి తీరుతుంది. మేబీ టాప్ 3లో కూడా ఉంటుందేమో చాలామందికి. ఆ సాంగ్ ఈ సాంగ్ ఇది. వన్స్ అగైన్ ఆ క్లిప్ మళ్ళీ మీకోసం ప్లే చేస్తున్నాను. రివర్స్లో ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ డిఎస్పి సాంగ్స్. ఈ పాటను గుర్తుపెడితే 5105732562. హియర్స్ ద క్లిప్.

0: 510-573-2562. డిఎస్పి గారి రివర్సల్ ప్లే చేసిన పర్టికులర్ సాంగ్ గుర్తుపట్టారా? వన్స్ అగైన్ డిఎస్పి గారి ఆల్ టైమ్ టాప్ 3 సాంగ్స్ తీసుకుంటే ఐ థింక్ ఐమ్ ప్రెటీ షూర్ చాలా మంది లిస్ట్లో ఈ పాట ఉండి తీరుతుంది. ఏ పాట? ఈ పాట గుర్తుపెడితే మాకు ఫోన్ చేయండి. 510-573-2562 అండ్ మీ ఫోన్ కాల్స్ తీసుకుంటాను ఇప్పుడు. 510-573-2562. హాయ్, నమస్తే, విరిజోలికి స్వాగతం.
1: నేను రాధిక అండి, డబ్లిన్ నుంచి.
0: ఎస్ రాధిక గారు, గుర్తుపట్టారా?
1: గుర్తుపట్టానండి.
0: ఏ పాట?
1: నీ ప్రేమను కోపంగాను శాపంగాను.
0: మీకు ఆన్సర్ ఎవరు ఇస్తున్నారు పక్క నుంచి?
1: మా ఆయన.
0: ఓకే, బాగుంది. మీ ఆయన గారిలో ఒక లిరిసిస్ దాగున్నాడు, ఎందుకంటే అది రైట్ ఓ రాంగో పక్కన పెట్టండి. ఆ ఒరిజినల్ సాంగ్ అయితే నా ప్రేమను ఆయన తెలివిగా నీ ప్రేమను కోపంగాను నీ ప్రేమను శాపంగాను అని మీ మీదకి తోసేసారు. చూసారా, చాలా స్మార్ట్.
1: అది చాలా ట్రిక్కీగా ఉందండి, ఫ్రాంక్లీ టెలింగ్. అది చాలా ఆలోచించాము.
0: ఓకే,
1: అందుకని లిరిక్స్ అట్లా వచ్చాయి. పాట మాత్రం అదే,
0: పాట మాత్రం అదే అంటున్నారు. చూద్దాం, నేను ఇంకా 1 or 2 కాల్స్ తీసుకుని చెప్పేస్తాను.
1: అది ఉంది టాప్ 5 లో ఉంది, డిఎస్పి పాటలలో మీరు అన్నట్టు.
0: ఓకే సరే, చూద్దాం సార్. నా క్లూని కూడా యూజ్ చేసుకుని మీరు గెస్ చేస్తున్నారు, రైట్ ఓ రాంగ్ చూద్దాం.
1: ఐ థింక్ కేకే పాడినట్టున్నాడు ఆ సాంగ్, కేకే పాడాడు ఆ సాంగ్.
0: ఓకే సరే అండి, ఓకే మీ ఆన్సర్ కేకే తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఓకే, 510-573-2562. హాయ్, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? హలో
2: హలో
0: హలో, వెనకాల రెడీ పెట్టేయాలి సార్ ప్లీజ్. ఓకే సార్, మీ పేరు సార్?
2: అజయ్ అండి.
0: అజయ్ గారు ఎక్కడి నుంచి?
2: మెల్పిటర్.
0: మెల్పిటర్, చెప్పండి మీ ఆన్సర్ ఏంటి?
2: చెప్పారు
0: బాగా చెప్పారు సార్. మా అబ్బాయిల ప్రేమలు ఎప్పుడు చాలా స్వచ్ఛంగా బాగా ఉంటాయి సార్, కదా? ఆడవాళ్ల ప్రేమలే కోపంగాను ద్వేషంగాను రోషంగాను ఉంటాయి సార్. బాగా చెప్పారు, అసలు అద్భుతం, అద్భుతమే సార్. మీలో ఉన్న కవికి జోహార్ సార్. కవి కాదు, ముందు కాలర్ కవి. మీరు కవి హృదయాన్ని వివరించిన మరొక కవి. సరే అజయ్ గారు, ఇంతకీ ఫ్రైడే రాక్ స్టార్ డిఎస్పి కాన్సర్ట్
2: కలుసుకుంటున్నావా?
0: ప్లీజ్ వెయిట్ చేయొద్దు, ప్లీజ్ లాస్ట్ మినిట్ దాకా దయచేసి వెయిట్ చేయదు, ఎందుకంటే మంచి మంచి సీట్స్ అండ్ వెళ్ళిపోతున్నాయి, గ్రూప్ డిస్కౌంట్స్ కూడా వెళ్ళిపోతాయి. ఇటు ఇంత పెద్ద తెలుగు కాన్సర్ట్ మళ్ళీ ఇప్పుడప్పుడే రాదు సార్. అండ్ డిఎస్పి గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు, హి విల్ థరోలీ ఎంటర్టైన్ యూ. ప్లీజ్ కమ్ జాయిన్ అస్, వెయిట్ చేయొద్దు అజయ్ గారు.
2: ఓకేనండి,
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ బై ద వే, విన్నారా మీరు, ఎక్స్పాట్ లో మీరు నో ప్రాసెసింగ్ ఫీ, నో క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ ఫీతో మీరు టికెట్స్ పర్చేస్ చేసుకోవచ్చు. జస్ట్ గో టు bata.org, ఇక్కడ లింక్ ఉంది బయో ఆన్ ఎక్స్పాట్ అని, క్లిక్ చేయండి, హాయిగా పర్చేస్ చేసుకోండి.
2: థ్యాంక్స్
0: సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 510-573-2562, 510-573-2562. ఓకే, ఇద్దరు కాలర్స్ కూడా నీ ప్రేమను కోపంగాను

ఓకే, దట్ ఈస్ ఇండీడ్ ది రైట్ ఆన్సర్. బాగా గెస్ చేశారు. ఓకే, ఆసమ్. ఇప్పుడు మరి టూ సాంగ్స్ మిక్స్కి వెళ్ళిపోదాం. అండ్ టూ సాంగ్స్లో మళ్ళీ నేను రెండు సాంగ్స్ కూడా డిఎస్పి గారి పాటలే. ఆ రెండు సాంగ్స్ మిక్స్ క్లిప్ మీకు నేను వినిపిస్తాను. దాంట్లో ఒక పాటని గుర్తుపట్టినా రెండు పాటల్ని గుర్తుపట్టినా మాకు ఫోన్ చేసి చెప్పొచ్చు. 510-573-2562 510-573-2562. టూ సాంగ్స్ మిక్స్, హియర్స్ ద క్లిప్.

డిఎస్పి గారి పక్కా పక్కా డాన్స్ నెంబర్స్, రెండు పాటలు మిక్స్ అది. వన్స్ అగైన్ ఆ రెండు పాటల్లో ఒక పాట గుర్తుపెట్టినా, రెండు పాటలు గుర్తుపెట్టినా మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 510-573-2562, 510-573-2562. హియర్స్ ద క్లిప్ వన్ మోర్ టైమ్.

0: రెండు పాటలు బీట్ కూడా ఒకటే ఉండడంతో భలే మిక్స్ అయ్యే రెండు సాంగ్స్ కూడా. వన్స్ అగైన్ ఆ రెండు టూ డిఫరెంట్ సాంగ్స్ రెండు కూడా డిఎస్పి గారి కంపోజిషనే. ఒక పాటని గుర్తుపట్టినా రెండు పాటలను గుర్తుపట్టినా మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 5105732562, 5105732562. అండ్ మీ ఫోన్ కాల్స్ ఒక్క 30 సెకండ్స్లో తీసుకుంటాను. అండ్ వన్స్ అగైన్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ జ్యువెలరీ స్టోర్స్ అక్రాస్ ద గ్లోబ్, అండ్ దే హ్యావ్ ఓవర్ 445 లొకేషన్స్ గ్లోబల్లీ. యుఎస్లో 8 లొకేషన్స్ ఉన్నాయి. 8th లొకేషన్ మన బే ఏరియాలో ఇవాళే గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది అట్ 12:30 PM అండ్ అట్ శాంటాక్లారా టౌన్ సెంటర్, 2046 ఎల్ కమినో రియల్ శాంటాక్లారా, 2046 ఎల్ కమినో రియల్ శాంటాక్లారాలో ఇవాళ 12:30 గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది. ఇవాళ రేపు కూడా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ స్పెషల్ ఆఫర్స్. ఎస్పెషల్లీ ఇఫ్ యూ బై $1500 ఆర్ మోర్ ఆఫ్ గోల్డ్ అండ్ ప్రెషియస్ జెమ్ జ్యువెలరీ, యూ విల్ గెట్ 0.5 gram గోల్డ్ కాయిన్. అలాగే $0 డిడక్షన్ ఫర్ ఎనీ 22-carat గోల్డ్ దట్ యూ పర్చేస్ ఫ్రమ్ ఎనీవేర్ ఫ్రమ్ ఎనీ అదర్ జ్యువెలర్, యూ కెన్ ఎక్స్చేంజ్ విత్ 0 deduction. ఇలాంటి ఎన్నో స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి. దే ఆర్ ఇన్వైటింగ్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ జాయిన్ దెమ్ టుడే అండ్ టుమారో. గ్రాండ్ ఓపెనింగ్ స్పెషల్ లాంచ్ ఆఫర్స్ అట్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, 2046 ఎల్ కమినో రియల్ ఇన్ శాంటాక్లారా. ఓకే, మీ ఫోన్ కాల్స్ ఇప్పుడు తీసుకుంటున్నాను. మా స్టూడియో నెంబర్ 5105732562. హాయ్, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేనండి, రాధిక, డబ్లిన్.
0: చెప్పాలి రాధిక గారు.
1: అది ఒకటి టాప్ లేసిపోద్ది, ఇంకోటి రింగరింగ, ఒకటి ఇద్దరు అమ్మాయిలతో, ఒకటి ఆర్య.
0: ఓకే, టాప్ లేసిపోద్ది అండ్ రింగరింగ. ఓకే, గాట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. 5105732562. హాయ్, నమస్తే, విరిజల్లికి స్వాగతం. హలో, హలో, గోయింగ్ వన్స్, గోయింగ్ ట్వైస్. ఓకే, నెక్స్ట్ కాల్. వన్స్ అగైన్ మా స్టూడియో నెంబర్ 5105732562. నమస్తే, విరిజల్లికి స్వాగతం. హలో, హలో. ఓకే, మీ కాల్ డ్రాప్ వినిపించట్లేదండి, డ్రాప్ అయింది. ఇఫ్ యూ క్యాన్ కాల్ ఇస్ బ్యాక్, అదర్వైజ్ ఆన్సర్ ఇచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ ఆన్ అయిపోతున్నాను నేను. అండ్ రాధిక గారు, యూ గాట్ ఇట్ రైట్. ఇట్ ఈస్ ఇండీడ్ కాంబినేషన్ ఆఫ్ టాప్ లేసిపోద్ది అండ్ రింగరింగా.

0: హాయ్ నమస్తే అండి, మీ కాల్ డ్రాప్ అయినట్టుంది. ఇందాక ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేనే ఈ కాల్ తీసుకోవాలి తప్పదు. నేను ఉషా మాట్లాడుతున్నాను.
0: చెప్పాలి ఉషా గారు.
1: ఎందుకంటే మీరు ఏదో యాడ్ పెట్టేశారు, తర్వాత క్యాచ్ చేయడంలో లేట్ అయిపోయింది. ఎలాగో ఆ రోజు టాప్ లేచిపోవాలి కదా.
0: అవును, లేచిపోతుంది, దానిలో డౌట్ లేదు.
1: అది డౌట్ లేదు. ఇంకోటి చెప్పాలి, ఆ ముందర ఏదో చెప్పారు చూడండి, మేము మగవాళ్ళందరం శాంత మూర్తులు. ఐ వాలిడేట్ ఇట్ యాజ్ అ ఉమెన్. వెరీ నైస్ గైస్, మై బాయ్స్ ఆర్ సో నైస్. గయ్యాళీలందరం మేమే మా ఇంట్లో.
0: థ్యాంక్ యూ.
1: ఆడవాళ్ళందరం
0: చెప్పండి, ఏమి లేదని మగవాళ్ళని మాత్రమే పొగడాను, కానీ ఆడవాళ్ళ గురించి ఒక మాట అనలేదు. అన్నవన్నీ మీరే, బట్ నేనేం అనట్లేదు దానికి. బట్ థ్యాంక్ యూ ఉషా గారు.
1: నేను వాలిడేట్ చేసుకునేది మా ఫ్యామిలీ, మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, మా తరఫు
0: చెప్తున్నాను. అందులో ఐ వేస్ట్ టూ బాయ్స్, సో పాపం నా పిల్లల గురించి చెప్తున్నాను. డౌట్ లేదు దాంట్లో.
1: ఇన్ జనరల్ ఓవరాల్ పర్సన్,
0: థ్యాంక్ యూ.
1: I'm validating it.
0: Thank you.
1: Thanks for taking my call.
0: Thanks, Andy. Thank you so much. Thank you. Okay. Mother, the top lazy body, right? And second, the ringa.
2: Posh, pardesi ne no, par nunji vache sanu.
0: That is indeed the right answer. Okay. Next song. Malli reverse gear ki veli podam mano. డిఎస్పి గారి మరొక సాంగ్ రివర్స్ లో మీకోసం. అండ్ ఈ పాటను గుర్తుపెడితే మాకు ఫోన్ చేయాల్సి నెంబర్ 5105732562. ఓకే, ఈ పాట చూద్దాం ఎంతమంది గుర్తుపడతారో. హియర్ యు గో. వావ్, ఈ పాట రివర్స్ లో ఆల్మోస్ట్ క్లోజ్ టు ద ఒరిజినల్ సాంగ్. అగైన్, ఏ సినిమాలో ఏ పాట, సర్ప్రైజింగ్లీ పాట రివర్స్ లో ఆల్మోస్ట్ ఒరిజినల్ పాట లాగే ఉంది. ఏ సినిమాలో ఏ పాట గుర్తుపడితే మాకు ఫోన్ చేయండి 5105732562. డిఎస్పి గారి పాట రివర్స్ లో మీకోసం, బ్లాక్ బస్టర్ సినిమాలో పాపులర్ సాంగ్. సర్ప్రైజింగ్లీ నాకైతే ఈ పాట ఒరిజినల్ సాంగ్ కి చాలా దగ్గరగా ఉంది రివర్స్ లో కూడా. వన్స్ అగైన్, ఏ సినిమాలో ఏ పాట అని మీరు అనుకుంటున్నారు మాకు ఫోన్ చేసి చెప్పొచ్చు 5105732562. 5105732562 మా స్టూడియో నెంబర్. అండ్ బిఫోర్ వి టేక్ యువర్ ఫోన్ కాల్స్, 30 seconds ఐల్ టేక్ యువర్ ఫోన్ కాల్స్. అగైన్, మేజర్ లీగ్ క్రికెట్ ఈజ్ బ్యాక్ టు ద బే ఏరియా, బ్యాక్ టు ద యుఎస్, బ్యాక్ టు ఓక్లాండ్ కొలీజియం. ఆ లోకల్ టీమ్ శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ ఇస్ రెడీ టు కిక్ ఆఫ్ దేర్ ఎంఎల్సీ క్యాంపెయిన్ ఇన్ ద బే ఏరియా. ఆర్ హోమ్ గేమ్స్ ఆర్ ఆన్ 24th, 26th and 28th. క్యాప్టెన్ మ్యాట్ షాట్, అలాగే coached by Cameron White, and we have a legendary cricketer Ravichandran Ashwin who is part of a Unicorns Week team this year. And if you want to purchase San Francisco Unicorns game tickets, you can go to sfunicorns.com, use the promo code MLCVirijallu to get exclusively 10% discount. And vaalla family day event okati rep undi, dani gurinchi vivaralu kelle mundu mee phone calls iskuntanu. Once again, my studio number 5105732562. Indaka reverse lo play chesina DSP gari paata మీరు గుర్తుపెడితే మాకు ఫోన్ చేయండి 5105732562. హాయ్ నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నేనండి, రాధిక డబ్లిన్ నుంచి.
0: చెప్పాలి రాధిక గారు.
3: అది పుష్ప సాంగ్ అండి, ఏ బిడ్డ ఇది నా అడ్డ.
0: ఏ బిడ్డ ఇది నా అడ్డ, షూరా?
3: అది ట్యూన్ తో చాలా ఈజీగా చెప్పేయచ్చండి.
0: షూరా, అది ఏ బిడ్డ అని అంటారా?
3: షూర్.
0: ఓకే, మీ ఆన్సర్ మార్చుకోమంటే మార్చుకుంటారా, మార్చుకోరా?
3: లేదు, చేసుకోనండి, మార్చుకోండి.
0: మార్చుకోరా, ఓకే సరే. అయితే ఓకే, మీ ఆన్సర్ తీసుకుంటాను. రాధిక గారు ఏ బిడ్డ అంటున్నారు, ఎంత మంది రైట్ అంటున్నారో, రాంగ్ అనుకుంటున్నారో మాకు ఫోన్ చేసి చెప్పొచ్చు 5105732562. ఆ క్లిప్ మరోసారి రివర్స్ లో మీకోసం.
2: Oh, I can't meet that new look. Oh, I can't meet that new look.
0: ఓకే, మాకు వన్ ఆర్ టూ కాల్స్ తీసుకుని ఆన్సర్ చెప్పేస్తాను. రాధిక గారు ఏ బిడ్డ అంటున్నారు, డిఎస్పీ గారి కంపోజిషన్. అది రైట్ అయితే దానికి ఓటేయండి, అది కాదు వేరే పాట అంటే దానికైనా ఫోన్ చేసి చెప్పొచ్చు. 510-573-2562 అండ్ దానికి వెళ్లే ముందు ఇందాక చెప్పినట్టుగా శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ దే హ్యావ్ వాట్ దే కాల్ అ ఫ్యామిలీ డే టుమారో, డు నాట్ మిస్ ఇట్ బికాజ్ యూ కెన్ గెట్ టు మీట్ ఆల్ ద SF Unicorns cricketers there.
4: Looking for the perfect family day out? Join the San Francisco Unicorns for Family Day, presented by Toyota, on Saturday, June 21st from 1 to 5 p.m. at Adrian Wilcox High School. What better way to celebrate Father's Day with fun, family, and cricket? Meet international cricket superstar Ravi Chandran Ashwin, Matt Short, Finn Allen, and more. Kids can jump into a special cricket clinic hosted by SFU players and Aspire Cricket. Games, activities, music, and unforgettable memories for the whole family. Don't miss San Francisco Family Day, presented by Toyota, June 21st at Adrian Wilcox High School. For more information, head to sfunicorns.com.
0: Yes, the family day of San Francisco Unicorns family day is tomorrow, and you can definitely go join there, and kids will have lots of fun, and you also will get a chance to meet some of the unicorn cricketers and take pictures as well. Once again, for more details, go to sfunicorns.com, and the family day event is tomorrow. ఓకే, ఇందాక నేను రివర్స్ లో ప్లే చేసిన పాట, రాధిక గారు మీరు ఏ బిడ్డ ఇది నా అడ్డా ఉన్నారు. ద రైట్ ఆన్సర్ ఈజ్

0: సో యాక్చువల్లీ రెండు ఆ రెండు సాంగ్స్ కూడా చాలా సిమిలర్ గా ఉంటాయి. ఏ బిడ్డ ఒకటి, దాక్కో దాక్కో మేక ఒకటి. నేను రివర్స్ లో ప్లే చేస్తున్న ఆ పర్టికులర్ క్లిప్ ఈజ్ యాక్చువల్లీ దాక్కో దాక్కో మేక. ఓకే, మరి నెక్స్ట్ ఒక చిన్న బ్రేక్ కి వెళ్ళాలి. యాక్చువల్లీ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ క్లిప్ ప్లే చేస్తాను నేను. సో చిన్న కమర్షియల్ బ్రేక్ అండ్ వి విల్ బి రైట్ బ్యాక్.
1: హలో కాలిఫోర్నియా, ఈ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద జ్యువెలరీ రీటైలర్ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పుడు యుఎస్ఏ శాంటా క్లారాలో 8వ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. జూన్ 20th మధ్యాహ్నం 12:30 కి జరగబోయే గ్రాండ్ ఇనాగరేషన్ లో పాల్గొనండి. జూన్ 20th మరియు 21st మీరు కొన్ని డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీ పైన గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు. మీ పాత 22-క్యారెట్ గోల్డ్ జ్యువెలరీని మీరు ఎక్కడ కొన్నా సరే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఎక్స్క్లూసివ్లీ అట్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ శాంటా క్లారా టౌన్ సెంటర్.
2: ఇస్ దేర్ ఎవర్ ఎ రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్? Yes, opportunities do exist at all times. Do you have a strategy for the current market? Hi, this is Satya Dasari. I have helped many clients leverage opportunities and build wealth in real estate. Call me to help you.
3: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
4: Just a few clicks could take you to DSP Live. Follow Apex Consulting Services on Instagram, Facebook and LinkedIn. Engage with our giveaway post and enter for your chance to win free tickets. Don't miss this opportunity to enjoy an unforgettable concert experience. Contact us today at 510-431-7670. Recipients will be selected at random. No purchase necessary. Limited tickets available. Not all entries will receive tickets.
5: Mantra India is now available for full service catering.
6: Full service catering.
5: They provide cutlery, bartender service, on-site cooking service for various menus like dosa, tandoor, etc. Enjoy their catering in your backyard or hotel, wineries, community centers or venues like Hyatt, Marriott and Pullman San Francisco. Mantra India also has a dedicated office open 7 days a week from 10 a.m. to 5 p.m. for catering needs. Email them at mantraindiacatering@gmail.com or call 650-960-1001. Mantra India.
7: మీరొక నాలెడ్జబుల్, రెస్పాన్సివ్ అండ్ క్లైంట్ ఫోకస్ లోన్ ప్రొఫెషనల్ కోసం చూస్తున్నారా?
8: గుడ్ న్యూస్, మీట్ సౌజన్య అనుబోతు, సీనియర్ అండ్ టాప్ లోన్ ఆఫీసర్ విత్ అవుట్ స్టాండింగ్ రికార్డ్ అండ్ రికగ్నిషన్.
7: కన్వెన్షనల్, రెసిడెన్షియల్, కమర్షియల్, డిఎస్సిఆర్ ఎటువంటి లోన్స్ అయినా షీ గెట్స్ యూ ద బెస్ట్ ఫైనాన్సింగ్ డీల్ ఎవ్రీ టైమ్.
8: హియర్స్ అ స్పెషల్ ఆఫర్, రిసీవ్ $2,000 ఇఫ్ షీ కెనాట్ బీట్ అనదర్ లెండర్స్ ఆఫర్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
7: కాంటాక్ట్ సౌజన్య టుడే అట్ 916-572-9691. That is 916-572-9691. DRE number 0221099 4. NMLS number 2610741.
9: Jai Srimannarayana. His Holiness Sri Chinnajiyar Swamiji is coming to the Bay Area. Join Swamiji for the Bhagavad Gita retreat from June 23rd to 27th in Saratoga, featuring daily sessions on life management through Bhagavad Gita. Then join the Lord Hanuman Puja on Sunday, June 28th in San Ramon. Entry is free with an opportunity to receive Hanuman Deity from Swamiji. Register today at jetusa.org. Jai Sriman Narayana.

ఇది ఈజీయా టఫా నాకే అర్థం కావట్లేదు. వన్స్ అగైన్ డిఎస్పి గారి ఒక పాపులర్ డాన్స్ నెంబర్. ఏ సినిమాలో ఏ పాట? 510-573-2562 రివర్స్ లో ఆ పాట మీకోసం మరోసారి హియర్ యు గో.

రివర్స్ లో డిఎస్పీ గారు ఆ పాట ఎంతమంది గుర్తుపడతారో చూద్దాం. గుర్తుపెడితే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 510-573-2562, 510-573-2562. మీ ఫోన్ కాల్స్ తీసుకునే లోపల ఈ బ్యూటిఫుల్ సాంగ్స్ ఫ్రమ్ థండేల్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One
7: is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
0: కంసామిద.
1: బై.
0: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ రికీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఓయ్ ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు, ఏమైంది నీకు?
1: You're listening to KSJO HD2 San Jose.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా, మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్